శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై ఎనలాగు ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శాక సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జులై నెల 6వ తేదీ ఈరోజు సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 8 సెకండ్లు. శుభోదయం.

నిర్మలత్వం ధ్యానం వల్ల ఏర్పడుతుంది. ఏకాగ్రతతో కూడిన మనస్సుతో ధ్యానం చేస్తే అప్పుడు కలిగేదే ఆనందం. గాఢ నిద్ర సుషుప్తిలో కలిగే అనుభూతిని దాన్ని కూడా ఆనందమనే అంటారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 దశల్లో కూడిన అష్టాంగ యోగం యొక్క లక్ష్యం నిరంతర ఆనంద రసానుభూతి పొందటమే. మన నిత్య జీవితంలో మనం ఎన్నో సందర్భాల్లో ఆనందాన్ని పొందుతూ ఉంటాం, కానీ మనం గుర్తించం. ఇది ఒక్కసారి మీరు గమనించండి. ఆనందం రాజసన్మానం, ఆనందం మానభోజనం, ఆనందం సద్గుణాభార్య, ఆనందం బాలభాషణం. ఈ 4 సందర్భాల్లో మనం అనుకూలమైనటువంటి అనుభూతిని పొందుతాం. ఈ ఆనందానుభూతిని నువ్వు పొందాలంటే నీలో సత్వగుణ ప్రాధాన్యత ఉండాలి. అహంకారం రజోగుణాలు ఉంటే ఆనందం కలగకపోగా దంభ అహంకార గర్వాలు కలుగుతాయి. కనుక ఆనందంగా ఉండాలంటే వ్యక్తి సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. ఈర్ష్యాద్వేషాలను దరిచేరనీయకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనే ఉపనిషత్ పరిజ్ఞానంతో శాంతి మార్గంలో జీవితాన్ని గడిపే ఆనందంగానే అనుభవించగలడు. ఆనందం ఆధ్యాత్మికమైతే పరమానందం అంతిమంగా బ్రహ్మానందం అని అంటారు. ప్రతి జీవి కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకుని నిష్కామ కర్మ అభ్యాసంలో కర్మఫల త్యాగాన్ని ఆచరించి మోక్షప్రాప్తిని పొందినప్పుడు కలిగేదే బ్రహ్మానందం. అది ఎలా ఉంటుందని చెప్పే వీలు లేదు. కేవలం అనుభవైక వేద్యమే. మనం ఇందాక అనుకున్నట్టుగా ఎన్నో సందర్భాల్లో మనం ఆనందాన్ని పొందుతున్నా మనం గమనించం. 10 మనల్ని పిలిచి ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే యాజమాన్యంగా కానీ ఏమైనా ఆ గుర్తింపుతో ఓ సన్మానం చేస్తున్నప్పుడు మనం నిజంగా పొందేది ఆనందమే. అలాగే ఆప్యాయతతో ప్రేమ అభిమానాలతో భోజనం పెట్టినప్పుడు మనం పొందేటువంటిది కూడా ఆనందమే. నిత్య జీవితంలో నీ మాట కాదనకుండా అనుకూలవతైన భార్యతో కాపురం చేయటం కూడా ఆనందమే. అట్టాగే దగ్గర పెట్టుకుని మనవాళ్ళు మనవరాళ్లను ఊళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళ యొక్క వచ్చి రాని మాటలు వింటూ మనం వారితో సంభాషించటం కూడా ఆనందమే. ఆనందం అనేటువంటిది దివ్య

0: time leading scorer for Brazil. For Brazil, the defeat marked a seventh consecutive World Cup knockout loss to European opposition and their earliest World Cup exit since 1990. In the Wimbledon tennis, Serbia's Novak Djokovic defeated Roman Safiulin of Russia to reach the men's singles quarterfinals last night. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా శివస్తుతి, అనంతరం నాట్య కలం వింటారు. ముందుగా వినండి శివస్తుతి.

రైతులు తొలకరిలో చేసుకోవాల్సినటువంటి సాగు పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నైరుతి ఋతుపవనాలు చాలా ముందుగానే కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈసారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చునని కూడా అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉన్నాయి. తొలకరి వర్షాలతోనే రైతులు ఖరీఫ్ సీజన్ పనులకు సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గతంలో వ్యవసాయ పనుల్లో వ్యయంలో అంటే ఆర్థికంగా కానీ వనరులను ఉపయోగించుకోవడంలో గతంలో చేసినటువంటి పొరపాట్లను తిరిగి చేయకుండా ఈ తొలకరిలో సరైన సన్నాహాలు చేసుకున్నట్లయితే రైతన్నలకు లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుంది. అలా కాని పక్షంలో రైతులు వ్యవసాయంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మనకున్న నేల రకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత, కుటుంబ పరిస్థితి, ఇంకా ఆర్థిక స్థితిగతులు ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పంటలు, విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. మన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలను ఉండేటట్లు చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు నేల సారాన్ని పెంచే విధంగా చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవాలి. గొర్రెల మందలను వదులుకోవాలి. పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువులను పంట పొలాల్లో వాడుకోవాలి. నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న చోట పచ్చిరొట్ట ఎరువులు వేసి అవి పూతకు చేరుకునే సమయంలో రోటావేటర్ సహాయంతో నేలలో కలిదనుకోవాలి. వాతావరణ సూచనలు, భూగర్భ జలాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా పంటల సాగు చేపట్టుకోవాలి. ఏకపంటకు బదులు బహుళ పంటల సాగు పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. మరి ముఖ్యంగా అంతర పంటల సాగుకు ప్రాధాన్యతనిస్తూ ఉండాలి. పంట మార్పిడి లేదా రకాల మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. అవసరానికి అనుగుణంగా మండల వ్యవసాయ అధికారులు, ఎరువక కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలి. పంట వేయకముందే మట్టి నమూనా పరీక్షలను చేయించుకోవాలి. లోతు దుక్కులు అనేది రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. లోతు దుక్కు చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయటం వల్ల కలుపు మొక్కలు ఇంకా ఇతర గడ్డిజాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమికి సత్తువు లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవటమే కాకుండా నీరు భూమి లోపలి పొరల నుండి గ్రహించబడి ఆవిరైపోతుంది. అంతేకాకుండా ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి రైతులు తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని దాదాపు 9 నుంచి 10 అంగుళాలు అంటే 27 నుండి 30 సెంటీమీటర్లు తగ్గకుండా దుక్కులు చేసుకోవటం చాలా మంచిది. వేసవిలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే బహుళ వార్షిక మొండిజాతి కలుపు మొక్క అయినటువంటి తుంగ, గరిక, దర్భ ఇంకా జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కల వేర్లు, దుంపలు భూమిపైకి వచ్చి వేసవిలో ఉండే ఎక్కువ సూర్యరశ్మికి గురై నశిస్తాయి. గత పంటకు సంబంధించిన పంట అవశేషాలు కుళ్ళి సేంద్రీయ ఎరువుగా మారతాయి. భూమిలో దాగి ఉన్న చీడపీడల కోశాలు, గుడ్లు ఇంకా శిలీంద్ర జాతులు బయటపడి ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి అవ్వడం వల్ల నశిస్తాయి. అంతేకాకుండా కాకులు, కొంగలు

కూడా అవకాశం ఉంటుంది. ఇంకా పర్యావరణానికి హాని తగ్గించుకోవచ్చు. క్షారాధారిత లేదా సమస్యాత్మక నేలల పునరుద్ధీకరణ కూడా చేసుకోవటానికి వీలవుతుంది. అదును చూసి సేద్యం చేయడంతో పాటు పదును చూసి విత్తనం వేయటం ద్వారా అన్నదాతలు మంచి ఫలసాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక రైతులు విత్తనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, విత్తనాలు కొనేటప్పుడు రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సందర్భంలో నిర్ణీత ఫార్మేట్లో ఉన్న బిల్లు అంటే రసీదు, అంటే దుకాణదారుని అడ్రస్సు, సీడ్ లైసెన్స్ నెంబరు మొదలైనటువంటి అంశాలు ఉన్నటువంటి రసీదుని తీసుకోవాలి. రసీదు మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం పేరు, ల్యాబ్ నెంబరు, గడువు తేదీ, ఇంకా డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్టు, సంచి లేదా డబ్బాపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని, బిల్లులో ఉన్న వివరాలను సరిచూసుకోవాలి. విత్తన ప్యాకెట్టు ఇంకా బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవటం ద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతులకు ఉంటుంది. లూజుగా ఉన్న, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. మొలక శాతాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టుకోవాలి. ఇక సాగుకు సమాయత్తం అవుతున్నటువంటి రైతులు దృష్టి సారించవలసినటువంటి మరికొన్ని విషయాలు ఏంటంటే, సీజన్ మొదట్లోనే తమకు కావలసినటువంటి విత్తనాలను సమకూర్చుకోవాలి. వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకొని పొలం పనులు చేపట్టుకుంటూ ఉండాలి. పంటకు ముందు కలుపు మందులు వాడటం మంచిది. పొలం గట్లపై ఉన్న ఎలక స్థావరాలని కనిపెట్టుకొని వాటిని నిర్మూలించుకుంటూ ఉండాలి. సమస్యాత్మక భూముల పునరుద్ధరణ అనేది చేపట్టుకుంటూ ఉండాలి. జీవన ఎరువుల వాడకాన్ని చేపట్టుకోవాలి. పాత నీటి కుంటలకు మరమ్మతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలకు పూత లేని చోట ఎర్రమట్టి ఇంకా సిమెంటును 6:1 నిష్పత్తిలో కలిపి, అంటే 6 పాళ్ళు ఎర్రమట్టి, 1 పాళ్ళు సిమెంటు కలిపి పూత పూసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయడం, కాలువలు శుభ్రపరచుకోవడం వల్ల నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. కాబట్టి రైతన్నలు తప్పనిసరిగా ఈ వ్యవసాయ పనులను తమ పొలంలో చేసుకున్నట్లయితే నాణ్యమైనటువంటి పంటల దిగుబడిని తీసుకోవచ్చు. అంతేకాకుండా వారు వ్యవసాయం మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఈ విధమైనటువంటి వ్యవసాయ పనులు రైతులు ముందు జాగ్రత్తతో అప్రమత్తతో ఉండి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉంది. ఈ విషయాన్ని గమనించుకొని రైతులు తొలకరిలో ఈ విధమైనటువంటి సాగు యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాకుండా వివిధ పంటల్లో ఇప్పుడు చేసుకోవాల్సినటువంటి పొలం పనులను కూడా రైతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. చెరుకు పంటను మనం చూసుకున్నట్లయితే వర్షాధారంగా సాగు చేసే చెరుకు పంటకు తొలకరి వర్షాలను ఉపయోగించుకుని దుక్కి చేసి ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల గెత్తం వేసి బాగా కలేదున్ని తర్వాత వర్షానికి చెరుకు నాటేందుకు సిద్ధం చేసుకోవాలి. మొక్కజొన్న పంటలో అయితే పంట కాలం పూర్తయిన తర్వాత వేసవిలోతు దుక్కులు ప్రారంభించుకోవాలి. పశువుల ఎరువును పొలంలో కలియదున్నుకోవాలి. పశువుల ఎరువులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట పైర్లను పెంచి భూమిలో కలియదున్నుకోవటం వల్ల నేల సారాన్ని పెంపొందించుకోవచ్చు. ఇక పొద్దుతిరుగుడు విషయానికి వస్తే, పొద్దుతిరుగుడులో శనగపచ్చ పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణ కోసం స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదంటే నోవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదంటే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు అంటే వీటి ఏదో ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరు కోత పువ్వు వెనక భాగం నిమ్మ పండు రంగుకు మారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఆ తర్వాత విత్తనాన్ని తలల నుండి వేరు చేసుకోవాలి. ఇక నువ్వుల విషయానికి వస్తే, నువ్వులో కలుపు నివారణ కోసం పెండిమిథాలిన్ 30% కలుపు మందును 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు నేల మీద పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.

పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల్ కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యవల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోళ్ళ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో

0: క్షేత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృతలోటి డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదే విధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రోజుతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాహ.

0: శ్రూయంతాం ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యారభ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం షడ్ దివసీయ యాత్రాయై ప్రస్థితః. అస్యాః త్రిదేశీయ యాత్రాయాః ప్రథమే చరణే అసౌ అద్య ఇండోనేషియా దేశం ప్రాప్స్యతి. ప్రధానమంత్రిణః మోదినః ఇయం చతుర్థ ఇండోనేషియా యాత్రా వర్తతే. అత్రావధేయం యత్ స్వయాత్రావధౌ ప్రధానమంత్రి ఇండోనేషియా దేశస్య నవనిర్వాచిత రాష్ట్రపతినా ప్రవోవో సుబియాంతో ఇత్యనేన సహ ద్వైపాక్షిక వార్తాలాపం విధాస్యతి. సంధేః ప్రగతిమాలక్ష్య సమీక్షాం చ కరిష్యతి. తదీయ ముఖ్యాః ఆధికారికాః కార్యక్రమాః జకార్తా నగరే భవిష్యంతి. పరం అసౌ యోగ్యకర్తా ఇతి కంచన ఐతిహాసికం సాంస్కృతికం చ నగరం అపి గమిష్యతి. జకార్తానగరే ప్రధానమంత్రి సువిశాలం భారతీయ ప్రవాసీ సముదాయం సంబోధయిష్యతి. కేంద్రీయ గృహ ఏవం సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య నవదెహల్యాం ఆయోజితం సహకారితా మంత్రాలయస్య పంచమం స్థాపనా దివస సమారోహం అలంకరిష్యతి. మంత్రాలయేన జ్ఞాపితం యత్ అయం సమారోహః సహకారాత్ సమృద్ధిః ఇతి రాష్ట్రీయ సంకల్పనామాధృత్య విధీయతే. అస్మిన్ మంగళ ప్రసంగే శ్రీ షాహః అనేకాసాం ప్రముఖాభినవ పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ విధాస్యతి. ఏతాసు యోజనాసు ద్వాత్రింశదధికద్విశత అన్న సంగ్రహ భండారానాం లోకార్పణం, సహకార వనస్య భూమిపూజనం, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజ్యయోః ట్రిషు కల్చర్ ఇతి సువిధాయై భూమి పూజనం, రాష్ట్రీయ సహకారీ డేటాబేస్ NCD 3.0 ఇత్యస్య భౌగోళిక చిహ్నాంకన దూరభాషను ప్రయోగస్య చ ఆరంభః. జమ్మూకాశ్మీర కేంద్రశాసిత ప్రదేశే ప్రచలంత్యాం వార్షిక శ్రీ అమరనాథజీ యాత్రాయాం శ్రద్ధాలూనాం మహత్ సమ్మర్ధః దృశ్యతే. యత్ర యాత్రాయాః ప్రథమేషు త్రిషు దినేషు ఏవ 650,000తోప్యధికాః జనాః పవిత్ర గుహా మందిరే సమాగతాః. రవివాసరే ప్రాయః 25,000 భక్తైః బాబా బర్ఫానీ ఇత్యస్య దివ్య దర్శనం విహితం. ఇతః పూర్వం ద్వితీయ దినే ప్రాయః 20,000 జనాః, ఉద్ఘాటన దివసే చ 12,000తోప్యధికాః తీర్థయాత్రిణః భగవతః దర్శనం లబ్ధవంతః. అనేన సహైవ జమ్మూ కాశ్మీరస్య ఉపరాజ్యపాలః మనోజ సింహ శ్వః నువాన్ పహల్గామ్ ఇతి ఆధార శిబిరస్య నిరీక్షణం విధాస్యతి. సమమేవ హ్యః తత్ర తీర్థయాత్రిభ్యః కల్పితానాం వ్యవస్థానాం ప్రబంధానాం చ సూక్ష్మ పునరీక్షణం తేన కృతం. దేశస్య విశాలేషు భూభాగేషు ప్రావృట్ స్థితిః అత్యధికం తీవ్రీభూతా సంజాతా. యేన హి అతివృష్టిః మేఘగర్జనం విద్యుత్పాతః ప్రచండ చక్రవాద్ వాయుః చ ప్రచలతి. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన విజ్ఞాపితం యత్ ఆగామిషు చతుర్షు దినేషు గుజరాత రాజ్యస్య కతిపయ భాగేషు హర్యాణా పంజాబ్ రాజస్థానేషు చ ప్రావృట్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. విభాగేనాద్య ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం కృతం. అపరతః ఆగామిషు ద్వి-త్రిదినేషు రాష్ట్రీయ రాజధాన్యాం దిల్ల్యాం, ఉత్తరప్రదేశే, పంజాబే, చండీగఢ క్షేత్రే వికీర్ణరూపేణ వృష్టిః సంభావ్యతే. వింబెల్డన్ టెన్నిస్ ప్రతిస్పర్ధాయాం గతరాత్రౌ సర్బియాదేశస్య లబ్ధ ప్రతిష్ఠేన క్రీడకేన నోవాక్ జోకోవిచిన్ రూస్ దేశస్య రోమన్ సఫ్యూలినం పరాజిత్య పురుషేకల క్రీడాయాః ప్రాగుపాంత్య చక్రే స్థానం సురక్షితం. ఇతః పరం అసౌ ఫెలిక్స్ నగరే ఉత డెవివోచిస్ ఇత్యనేన సహ క్రీడాం కరిష్యతి. ఇతి వార్తాః.
1: వన్ అండ్ 2.9 GHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ శ్రీ వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. 7:30 దేశభక్తి గీతం వింటారు. 7:35 వినియోగదారుల సాధికారతను సాధ్యం చేయటంలో విద్యా సంస్థల పాత్ర అనే అంశం మీద శ్రీ ఏ కనకలింగేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గాత్ర కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రావోయ్ అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిరి లాహిరిలో శీర్షికన చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత అనే అంశం మీద శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు. అనంతరం బడి ఎంతో దూరం శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారి కథానిక వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి కార్యక్రమంలో ఉపాధి మార్గంగా బుట్టల తయారీ అనే అంశం మీద శ్రీమతి పి ఉషారాణి గారితో పరిచయం వింటారు. అనంతరం విశేషాలు లలిత గీతాలు వింటారు. 2:30 చిత్రగీతాలు. 3:00 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీఇన్ టైం. 4:00 యువలయ. 4:30 పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వత శ్రీసాయి. 4:45 రంగస్థలి శీర్షికన రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బిల్లా జాన్ బాబు, హార్మోనియం శ్రీ పి సురేష్. 5:00 చిత్రగీతాలు. 6:30 పల్లెసీమల్లో చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు, జీవనోపాధుల అభివృద్ధి అనే అంశం మీద డాక్టర్ ఎం దీప గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 వార్తావిపంచి. 7:15 చిత్రగీతాలు. 7:30 ఫిఫా ప్రపంచకప్ డైలీ అప్డేట్స్ వింటారు. అనంతరం చిత్రగీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. 8:00 బండోడు నాటిక వింటారు. రచన శ్రీ అబ్దుల్ కుద్దూస్, నిర్వహణ శ్రీ బేతరామ సూర్యప్రకాష్. 8:15 చిత్రగీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.

0: చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపైన ఇరుదేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా జూలై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 10న అమెరికాలో న్యూయార్క్కు వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన LMTల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలుకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తుంది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడక్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు ముడిసరుకులు తీసుకొస్తున్న 15 వాడులు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం.

0: 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వన్ అండ్ 2.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 63వ శ్లోకం.

యథేచ్ఛసి తథా కురు. ఇతి ఈ విధంగా, తే నీకు, మయా నా చేత, గుహ్యాత్ రహస్యాలన్నిటికంటే, గుహ్యతరం అత్యంత రహస్యమైనట్టి జ్ఞానం, తత్వజ్ఞానము దానిని సాధించే ఉపాయము కూడా ఆఖ్యాతం చెప్పబడింది. ఏతత్ ఈ చెప్పబడిన విషయాన్ని అశేషేణ సంపూర్ణంగా విమృశ్య విమర్శ చేసి, యథా ఏ విధంగా ఇచ్చేసి కోరుకుంటావో తథా కురు, ఆ విధంగా చేయి.

యథేచ్ఛసి తథా కురు. అర్జున, లోకంలో గల జ్ఞానాలన్నిటిలోకి రహస్యాతిరహస్యమైన తత్వజ్ఞానాన్ని, దాన్ని సాధించే జ్ఞానోపాయాలను కూడా నేను నీకు ఉపదేశించాను. ఈ చెప్పిన దానిని గురించి విమర్శపూర్వకంగా పునరాలోచన చేసుకో. అయితే ఆ పర్యాలోచన పాక్షికంగా కాకుండా పరిపూర్ణంగా ఉండేటట్లు చూసుకో. అలాంటి పర్యాలోచన చేసిన తర్వాత నీ నిర్ణయం నీవు తీసుకో, దాని ప్రకారమే నడుచుకో. అందుకోసమే భగవానుడు చెప్పింది జాగ్రత్తగా విను, విన్నది విమర్శించుకో, నిర్ణయం మాత్రం నీదే.

అని విస్పష్టంగా చెప్తున్నాడు. ఇది అసలైన గురువు యొక్క లక్షణం. బలవంతపెట్టి చేయించేది ఆధ్యాత్మిక సాధన కాదు. శిష్యుడు ఇష్టపూర్వకంగా చేసేది మాత్రమే సాధన అవుతుంది. అందుకే భగవానుడు తన ఉపదేశాన్ని యథేచ్ఛసి తథాకురు అంటే నిర్ణయం నీదే అంటున్నాడు.

0: యథేచ్ఛసి తథాకురు, యథేచ్ఛసి తథాకురు.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి.
1: ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ అనే అంశం గురించి శ్రీ వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
2: దేశంలోని దళితులపై జరిగే దాడులను ఎదుర్కొనడంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి పోరాట పటిమ అనిర్వచనీయమైనది. అణగారిన వారిని అభ్యున్నతిలోకి తీసుకొచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్. ఉత్తమ పార్లమెంటేరియన్గా ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన దళిత మహానేత బాబు జగజ్జీవన్ రామ్. 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించిన దళితుల ముద్దుబిడ్డ ఆయన. అణగారిన ప్రజల ఆశాకిరణం బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జనం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి ఆయన సేవలు భావితరాలకు బాసటగా నిలిచేందుకు పునాదులు వేశాయి. భారత స్వాతంత్ర సమరంలో బాబూజీ మహాత్మాగాంధీతో కలిసి దేశం కోసం పోరాడిన దళిత ఆణిముత్యం బాబు జగజ్జీవన్ రామ్. ఆయన పోరాట పటిమను తప్పక స్మరించుకోవాల్సిందే. స్వాతంత్ర్యానంతరం జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఒక యువ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించిన యువ కిషోరం బాబు జగజ్జీవన్ రామ్. అణగారిన వర్గానికి చెందినవారే అయినప్పటికీ తాను ఒక భారతీయుణ్ణేనన్న ఏకైక లక్ష్యంతో భారత యువతరాన్ని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చొరవ తీసుకున్న యువరత్నం బాబు జగజ్జీవన్ రామ్. కేంద్ర ప్రభుత్వంలో 4 దశాబ్దాల కాలం పాటు వివిధ హోదాలలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన వాటిని సమర్థవంతంగా నిర్వర్తించి మహామనిషి బాబు జగజ్జీవన్ రామ్. 1971లో భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో బాబు జగజ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తనదైన శైలిలో శత్రుదేశాలను తగిన గుణపాఠం నేర్పించిన నేతగా జగజ్జీవన్ రామ్ ప్రత్యేక కీర్తిని గడించారు. దేశంలోని హరిత విప్లవానికి నాంది పురుషుడు బాబు జగజ్జీవన్ రామ్. 1974 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దేశంలో వ్యవసాయ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి హరిత విప్లవమే దేశ శ్రేయస్సుకు శ్రీరామ రక్ష అంటూ నినదించిన వ్యవసాయ రంగ పక్షపాతి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్. 1977-79లో దేశ ఉప ప్రధానిగా కీలక పదవిని బాధ్యతలను చేపట్టినటువంటి మొట్టమొదటి దళిత నేత బాబు జగజ్జీవన్ రామ్. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే కొన్ని విభేదాలు తలెత్తడంతో 1980లో కాంగ్రెస్ జే పార్టీను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించిన అనంతరం బీహార్లోని తన స్వగ్రామానికి వెళ్ళి ఆయన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగా పేరుకుపోయిన అంటరానితనంపై తన బాల్య దశ నుండి పోరాటాన్ని ప్రారంభించి తన విద్యాభివృద్ధితో పాటు ప్రజల్లోనూ అంటరానితనంపై నిరంతరం నిరసన గళాన్ని వినిపించి దేశ

0: సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో అంటరానితనంపై చర్చ జరిగేందుకు శ్రమించిన దళిత బాంధవుడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్. 1925 సంవత్సరాల్లో పండిట్ మదన్మోహన్ మాల్వియా మెట్రికులేషన్ను విభ్యాసాన్ని బంజారా హిందూ యూనివర్సిటీలో చదవాల్సిందిగా బాబు జగ్జీవన్ రామును కోరారు. దాంతో తన జీవితంలో కీలకమైన మలుపుకు నాంది పలికింది. తాను చదివే బంజారా హిందూ విశ్వవిద్యాలయంలో కూడా అంటరానితనం కొనసాగుతుండడాన్ని చూసి పూర్తిగా వ్యతిరేకించిన జగ్జీవన్ రామ్ తన విద్యాభ్యాసాన్ని అక్కడ నుండి కలకత్తా విశ్వవిద్యాలయానికి మార్చుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు బాబు జగ్జీవన్ రామ్ వ్యక్తిగత అంశాలు, పోరాట పటిమ, దళితులపై జగ్జీవన్ రామ్ చేస్తున్నటువంటి పోరాటాన్ని, ఆ వారిపై ఉన్నటువంటి దాడులను తెలుసుకున్న జగ్జీవన్ రామ్ స్వయంగా కలుసుకోవడానికి సుభాష్ చంద్రబోస్ ప్రయత్నించారు. 1928 బాబు జగ్జీవన్ రామ్ కోల్కతాలోని వెల్లింగ్టన్లో నిర్వహించిన మజ్దూర్ ర్యాలీలో సుమారు 50,000 మందికి పైగా ప్రజలు పాల్గొని నిరసన తెలియజేయడంతో జగ్జీవన్ రామ్ శక్తియుక్తులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తించి జగ్జీవన్ రామ్తో ఏకాంతంగా భేటీ అయ్యారు. 1946 యువనేతగా పార్లమెంట్లో కాలుమొప్పిన బాబు జగ్జీవన్ రామ్ 1967-70 వరకు కేంద్ర ప్రభుత్వంలోని పలు కీలక మంత్రి పదవులను అనుభవించి విశేష ప్రతిభను కనబరిచి దేశంలోని దళితులకే కాకుండా ప్రజలందరికీ సేవలు అందించిన మహానేత బాబు జగ్జీవన్ రామ్. ఈరోజు వర్ధంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి ఇవే మన జోహార్లు.
1: ఇంతవరకు మీరు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ అనే అంశం గురించి శ్రీ వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు.
2: లలిత గీతం వింటారు, క్షమించాలి, దేశభక్తి గీతం వింటారు.

0: ఉదయరేకుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఈనాటి కార్యక్రమంలో వినియోగదారుల సాధికారతను సాధ్యం చేయడంలో విద్యా సంస్థల పాత్ర, ఏ కనకలింగేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
2: వినియోగదారుల సాధికారతను సాధ్యం చేయడంలో విద్యా సంస్థల పాత్ర ఎంతో ప్రముఖమైంది. వినియోగదారుల రక్షణ చట్టం 1986లో పేర్కొన్న హక్కుల్లోని వినియోగదారుల విద్య, సమాచారం పొందే హక్కులపై అవగాహనను పెంపొందించేందుకు అనువైనవి పాఠశాలలే. వాస్తవానికి వినియోగదారుల విద్య ఇంటి వద్దనే మొదలు కావాలి. ఇది సాధ్యం కావాలంటే తల్లిదండ్రుల్లో ముందు తమ హక్కులు, బాధ్యతల గురించిన అవగాహన ఉండాలి. అవసరమైన నైపుణ్యాలు, వ్యూహాలను విద్యార్థులకు నేర్పడం ద్వారా వారి జీవనశైలిలో నాణ్యమైన మార్పును తీసుకురాగల సామర్థ్యం వినియోగదారుల విద్యకు ఉంది. ఈ మార్పు విద్యార్థుల ద్వారా సమాజమంతటికీ వ్యాపిస్తుంది. విఫణి వీధిలోని మోసాలు, ధరల పెరుగుదల వంటి అంశాల గురించి బోధించడమే వినియోగదారుల విద్య అని దురదృష్టవశాత్తు చాలామంది అభిప్రాయపడతారు. వాస్తవానికి వినియోగదారుల విద్య పరిధి ఎంతో విస్తృతమైనది. నాణ్యమైన వస్తుసేవలను పొందడం ఎలాగో తెలియజేయడంతో పాటు ప్రజాసేవలు, వినియోగదారుల రక్షణకు ఉన్న చట్టాలు, వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికలు, ఫిర్యాదు చేసే విధానం, ఆర్థిక వనరుల నిర్వహణ వంటి అంశాలు కూడా వినియోగదారుల విద్యలో భాగంగా ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్, రసాయనిక ఎరువులు, సులభంగా విచ్ఛిన్నంగాని ప్లాస్టిక్ల వినియోగం, నదీజలాల కాలుష్యం, ప్రకృతి వనరుల పరిరక్షణ వంటివి కూడా వినియోగదారుల విద్యలో ముఖ్యమైనవి. పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్లను ప్రారంభించాలి. ఈ క్లబ్లలో సభ్యులుగా చేరేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను ఆహ్వానించి ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సాంకేతికంగా సమాజం ఎంతలా అభివృద్ధి చెందుతున్నా ఉత్పత్తుల విక్రయదారుల సేవలందించే వారి చేతిలో వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. తమ రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాల గురించి, హక్కులు, బాధ్యతల గురించి వినియోగదారులు పూర్తిగా తెలుసుకునేంత వరకు ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. సమాచారమే శక్తి. తగిన సమాచారం లేకపోతే వినియోగదారుడికి అవస్థలు తప్పవు. ఎన్నో రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నప్పుడు తగిన సమాచారం అందుబాటులో లేకపోతే వినియోగదారులు గందరగోళ పరిస్థితులకు గురై సరైన ఉత్పత్తిని ఎంచుకోలేకపోతారు. ఇక ఉత్పత్తిదారుడు లేదా అమ్మకందారుడు తప్పుదారి పట్టించే అవాస్తవిక ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలను అవలంబిస్తే ఈ కష్టాలకిక అంతే ఉండదు. సమాచార సాంకేతిక రంగాభివృద్ధి ఈ పరిస్థితుల్లో కొంత మార్పును తీసుకువచ్చింది. నాణ్యత, ధరలను పోల్చి చూపడం ద్వారా తగు నిర్ణయాన్ని తీసుకోవడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. వినియోగదారుల రక్షణ చట్టంలో పేర్కొన్న సమాచార హక్కు అవాస్తవిక సమాచారం ప్రకటన నుంచి కాపాడుకునేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ప్యాక్ చేసి అమ్మే వస్తువులను గురించిన సమాచారాన్ని ప్యాక్ లేబుళ్లపై తెలియజేయాలనడం ఈ హక్కును వినియోగదారులు సాధించుకునేందుకే. తక్కువ ధరలో ఎక్కువ కాంతిని పొందే విద్యుత్ బల్బును ఎంపిక చేసుకోవడం ఎలా? గ్యాస్ నింపిన బల్బు, ఫ్లోరసెంట్ ట్యూబ్లైటు, కాంపాక్ట్ ఫ్లోరసెంట్, ఇంటిగ్రేటెడ్ ల్యాంప్లో తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటూ ఎక్కువ కాంతిస్తుంది. ఇటువంటి వాటి విషయంలో తగిన సమాచారం అందుబాటులో ఉన్నప్పుడే తగిన ఎంపిక చేసుకోవడం సాధ్యమవుతుంది. వివిధ ప్రభుత్వ సంస్థలు పనిచేసే విధానం గురించి, ఏ ఏ పనులకు ఎంత నిధులు హెచ్చిస్తున్నారనే తెలుసుకునే హక్కును కూడా వినియోగదారులకు ఉంది. సమాచారాన్ని ప్రశ్నించి మరీ పొందే అధికారాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టం కల్పిస్తోంది. ప్రభుత్వ విభాగాలు, ప్రజాసేవా సంస్థల్లో ప్రవేశపెట్టిన సిటిజన్స్ చార్టర్లు తెలియజేసే సంస్థల్లో పారదర్శకతను పెంపొందిస్తాయి. ఇక వస్తువుల విషయానికి వస్తే, ప్యాకేజ్డ్ కమోడిటీస్ ఆర్డర్ ఉత్పత్తిదారులు వస్తువుల గురించిన సమాచారం అంతటినీ తెలియజేయాలని సూచిస్తుంది. దీని ప్రకారం ఉత్పత్తిదారుని పేరు, వస్తువు పరిమాణం లేదా సంఖ్య, ఉత్పత్తి చేసిన తేదీ, గరిష్ట చిల్లర ధర వంటి అన్ని వివరాలు ప్యాకెట్పై ఉత్పత్తి

పట్టణ వినియోగదారుల సమస్యలకు గ్రామీణ వినియోగదారుల సమస్యలకు ఎంతో తేడా ఉంది. విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటి వాటి కొనుగోలులో నిరక్షరాస్యులైన గ్రామీణ రైతులు అన్ని విధాలుగా మోసపోతున్నారు. వాతావరణంలో మార్పులు వీరి జీవనోపాధిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక దైనందిన జీవితంలో కొనుగోలు చేసే అన్ని రకాల వస్తువుల విషయంలో కూడా వినియోగదారులుగా వీరు నష్టపోతూనే ఉన్నారు. కనుక ఈ స్థితిలో మండల వినియోగదారుల సమాచార కేంద్రాలు చేయవలసింది ఎంతో ఉంది. గ్రామీణ ప్రజల కోసం ఉద్దేశించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మండల వినియోగదారుల సమాచార కేంద్రాలు ప్రచారం చేయాలి. దళారీల పాత్రను తొలగించి అర్హులైన వారికే పథక ప్రయోజనాలు అందేలా చూడాలి. పంటలు దెబ్బతిని ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం. వ్యాపారుల అనుచిత విధానాల వల్ల రైతులు నష్టపోవడం జరిగితే వారు వినియోగదారుల రక్షణ చట్టం సాయంతో పరిహారం పొందవచ్చు. విత్తనాలు మొలకెత్తకపోయినా, ఎరువులు, క్రిమిసంహారకాలు నకిలీవి అయినా రైతులు నష్టపరిహారాన్ని పొందవచ్చు. రైతులు ఫిర్యాదు చేసేందుకు అధికారులను కలవడంలో ఇబ్బంది పడుతుంటే మండల సమాచార కేంద్రాలు ఇందుకు సహాయం అందించాలి. గ్రామాల్లోనే సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను ఆహ్వానించడం ఇంకా మంచి పద్ధతి. దీని ద్వారా ఎక్కువ మందికి ఒకేసారి ప్రయోజనం చేకూరుతుంది. తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం గ్రామీణంలో ఉన్న మరొక అలవాటు. తక్కువ క్యారెటరేజీ ఉన్న బంగారాన్ని 22 క్యారెట్లుగా పేర్కొంటూ చేసే మోసాల వల్ల సంవత్సరానికి 1 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఒక అంచనా. కనుక నాణ్యతను నిర్దేశించే హాల్మార్క్ బంగారాన్ని మాత్రమే కొనే విధంగా గ్రామీణుల్లో అవగాహనను మండల సమాచార కేంద్రాలు పెంపొందించాలి. మండలాల్లోని ప్రతి ఒక్క గ్రామంలో వినియోగదారుల సంఘాన్ని ప్రారంభించేందుకు కృషి చేయాలి. మండల సమాచార కేంద్రాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించి ఫిర్యాదు చేసే విధానం గురించి, ఏ సమస్యకు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే విషయమై అవగాహనను గ్రామీణ ప్రాంతాల్లో కలిగించాలి. వినియోగదారుల రక్షణ చట్టం వచ్చి 25 సంవత్సరాలు అయిపోయినా ఇంకా చట్టం గురించి ఆశించిన రీతిలో ప్రజల్లో అవగాహన పెరగలేదు. ఫిర్యాదు చేసి విజయం పొందిన వినియోగదారుల గురించి, ఆయా కేసుల గురించి వినియోగదారుల సంఘాలు ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీలో వస్తువును కొనుగోలు చేశారు, దానిపై ఉన్న ధర కంటే 10 పైసలను వ్యాపారం ఎక్కువగా వసూలు చేశాడు అనుకుందాం. మీరేం చేస్తారు? 10 పైసల కోసం వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తారా? ఫోరంలో కేసును దాఖలు చేసేందుకు 100 రూపాయల ఫీజు చెల్లించాలి. ఫిర్యాదు ప్రతిని, సాక్షులుగా ఉపయోగపడే బిల్లు వంటి వాటిని 5-6 కాపీలు తీయించాలి. 10 పైసల కోసం ఇంత మొత్తం వేయించేయాలా అని ప్రశ్నిస్తారు. ఈ వాదన వినడానికి సమంజసంగానే అనిపిస్తుంది, కానీ చట్టవిరుద్ధంగా వ్యాపారం చేస్తున్న మోసాన్ని మనం ప్రశ్నించడం లేదనే వాస్తవాన్ని ఇక్కడ మనం మర్చిపోతున్నాం. కన్యాకుమారికి చెందిన ఒక వినియోగదారుడు ఇలా మౌనంగా ఉండిపోలేదు. వ్యాపారి తన నుండి 10 పైసలు ఎక్కువ వసూలు చేశాడంటూ వినియోగదారుల ఫోరంలో కేసును దాఖలు చేశాడు. ఎక్కువగా వసూలు చేసిన 10 పైసలను తిరిగి ఇస్తూ నష్టపరిహారంగా 200 రూపాయలు ఖర్చుల కింద మరో 200 రూపాయలను వినియోగదారునికి చెల్లించాలంటూ ఫోరం తీర్పు ఇచ్చింది. బస్సులో బయలుదేరిన ఒక వ్యక్తిని బస్సు ఛార్జీ 1 రూపాయి అయితే కండక్టర్ 1 రూపాయి పావలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను 6 నెలల నుండి 1 రూపాయితోనే ప్రయాణిస్తున్నానని, ఇప్పుడు ఛార్జీలు పెంచకపోయినా ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని ప్రశ్నించాడు. అయితే నువ్వు 6 నెలల నుండి మోసం చేస్తున్నావని కండక్టర్ ఎగతాళి చేయడంతో మిగిలిన ప్రయాణికులంతా నవ్వారు. ఈ అవమానాన్ని సహించలేని వినియోగదారుడు ఫోరంలో కేసును దాఖలు చేశాడు. బస్ కంపెనీ జనరల్ మేనేజర్ ఫోరంకు వచ్చి ఛార్జీ 1 రూపాయేనని అంగీకరించడం జరిగింది. దాంతో వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించాలని ఫోరం తీర్పునిచ్చింది. వంట చేస్తున్నప్పుడు రైస్ కుక్కర్పై వెయిటల్ వాల్వ్ పేలి పళ్ళు విరిగిన గృహిణి వినియోగదారుల ఫోరంలో కేసును వేసి నష్టపరిహారంతో పాటు ఆసుపత్రి ఖర్చులను సైతం పొందింది. ఒక విద్యార్థిని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో 3 సంవత్సరాల పాటు చదివి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. కానీ ఆమెకు సర్టిఫికెట్ మాత్రం అందలేదు. సర్టిఫికెట్ అందకపోవడంతో ఆమె ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది. ఫోరంలో ఆమె ఫిర్యాదు చేయడంతో 5,000 రూపాయలు

0: నష్టపరిహారాన్ని 1000 రూపాయలను ఖర్చుల కింద ఆమె పొందగలిగింది. ఇటువంటివే మరెన్నో కేసులు ఫోరాల్లో దాఖలవుతున్నాయి. అయితే మనలో ఎంతమంది మీ వినియోగదారుల్లో కేసును వేసేందుకు ముందుకు వస్తున్నాం? సినిమా హాలలో సినిమా మొదలైన కొంతసేపటి తర్వాత ఏసీ ఆపివేస్తుంటే మనం ప్రశ్నిస్తున్నామా? ఒక మహిళ ఈ విషయమై వినియోగదారు ఫోరంలో కేసును దాఖలు చేస్తే నో ఏసీ నో షో అంటూ ఫోరం తీర్పు ఇచ్చింది. ఏసీ పరికరాలు పనిచేయకపోతే థియేటర్ను మూసివేయాలంటూ ఆదేశించింది. ఇటువంటి ఆసక్తికరమైన కేసుల గురించి వినియోగదారుల సంఘాలు తమ ప్రాంతాల్లో ప్రచారం చేసి వినియోగదారుల్లో స్ఫూర్తిని కలిగించాలి. అప్పుడే వినియోగదారుల ఉద్యమం బలోపేతమవుతుంది.
1: మీరింతవరకు వినియోగదారుల సాధికారతను సాధ్యం చేయడంలో విద్యా సంస్థల పాత్ర ఈ అంశం గురించి శ్రీ ఏ కనకలింగేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేకుల కార్యక్రమంలో తర్వాత లలిత గీతాలు వింటారు.

ఇంతవరకు ఉదయరేఖలు కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8 గంటలుగా వస్తోంది. మరొక దీక్షణాల్లో వార్తలు వింటారు.

0: పల్స్ పోలియో, యోగా దినోత్సవం ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వారైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వారైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సీసీ రోడ్లను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

0: గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: ముందుగా వినబోతున్న పాట దొంగ దొంగ. చిత్రానికి మనో చిత్ర పాడిన పాట. గీత రచన రాజశ్రీ,

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాల్లో వినబోతున్న పాట అమృత. చిత్రానికి ఏఆర్ రెహమాన్ పాడిన పాట, గీతరచన వేటూరి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: అంతం చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి గారి గాత్ర కచేరి వింటారు. వినబోతున్న కీర్తన శేషాచల నాయకం, వరాళి రాగం, రూపకతాళం, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రచనా.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గాత్రకచేరి విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట గీతాంజలి. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విన్న పాట మెరుపు కళలో చిత్రానికి సుజాత, మలేషియా వాసుదేవన్ పాడిన పాట, గీత రచన వేటూరి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే. అమరావతిలో వినబోతున్న పాట నీ స్నేహం చిత్రానికి ఉషా పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి విన్నారు. 102.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆర్ఎన్యూ ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి వింటారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే జునోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జునోటిక్ డే నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా జునోటిక్ వ్యాధుల గురించి, అందులో ప్రమాదకరమైన ర్యాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ హరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: జునోసిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారండి?
2: లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి ఈరోజు రేబిస్ అనే వ్యాక్సిన్ కనిపెట్టి ఫస్ట్ టైం అడ్మినిస్టర్ చేశారు. ఒక డోస్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో టు మార్క్ ద ఇంపార్టెన్స్, ఆ రోజు యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి ఆ రోజు దాన్ని జునోసిస్ డేగా పేర్కొన్నారు.
1: ప్రపంచవ్యాప్తంగా అసలు జునోసిస్ డే రోజు ఏం చేస్తారండి?
2: జూనోసిస్ డేని మార్చేసుకోవడానికి, దానికి యొక్క ప్రాముఖ్యతను తెలియడానికి అన్ని డాగ్స్కి, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్కి వచ్చేసి గవర్నమెంట్ అనేది, ప్రైవేట్ క్లినిక్స్ అందరూ కూడా దాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేసి డాగ్స్కి వ్యాక్సినేట్ చేస్తారు మ్యామ్.
1: ఓకే, జూనోటిక్ వ్యాధులు అంటారు, అంటే ఏంటండి?
2: జూనోటిక్ డిసీజ్ అంటే ద డిసీజ్ దట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ బిట్వీన్ నాన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్, అంటే యానిమల్స్ టు హ్యూమన్స్, వైస్ వెర్సా. మనుషుల నుంచి యానిమల్స్కి రావచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్స్.

0: రావచ్చు రెండు, మన నుంచి వాళ్ళకు వచ్చినా వాళ్ళ నుంచి మనకు వచ్చినా దాన్ని జూనోసిస్ అంటాం.
1: ఓకే.
0: సో రేబీస్ అనేది మనం ఇంపార్టెంట్గా ఎందుకు జూనోసిస్ అని చెప్తాము అంటే దట్ ఈస్ ఫ్యాటల్, అది రావడం వల్ల చనిపోతాం కాబట్టి మనం జూనోసిస్ అంటే మోస్ట్లీ మనకి స్ట్రైక్ అయ్యేది రేబీస్. సో ఏదైతే హ్యూమన్స్ యానిమల్స్కి హ్యూమన్స్కి రెండింటికి ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని జూనోసిస్ అని టర్మ్ చేస్తాం.
1: ఓకే, అంటే ఇప్పటి వరకు మాకు జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధుల గురించి తెలుసు, కానీ మనిషి నుంచి కూడా జంతువుకి వ్యాధులు సంక్రమిస్తాయి అనేది కూడా ఉందంట.
0: ఇప్పుడు లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన నుంచి డాగ్స్కి వస్తాయి, డాగ్ నుంచి మనకు వస్తాయి.
1: ఓకే, సో ఎక్కువగా జునోటిక్ వ్యాధులు అనగానే మనిషికి గుర్తొచ్చేది రాబీస్, అంటే మన సొసైటీలో ఎక్కువగా ఈ కుక్కలవే ఉంటాయి, వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. అసలు ఈ రాబీస్ వ్యాధి ఏ విధంగా సోకుతుందండి?
0: రాబీస్ వ్యాధి అనేది కేవలం డాగ్ యొక్క సెలైవా ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. సో డాగ్ యొక్క సెలైవా అంటే ఆ సెలైవా వచ్చి డాగ్ బయట ద్వారానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన అబ్రేషన్స్ ఓపెన్ వూండ్స్ అని ఉంటాయి, కిచెన్లో లేడీస్ కట్స్ ఉండొచ్చు, లేదా మన హాస్పిటల్లో సిరిన్స్ గుచ్చుకోవచ్చు, ఏదైనా ఓపెన్ వూండ్ వూండ్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు డాగ్ యొక్క సెలైవా మనకి టచ్ అయింది, మన మ్యూకాజాకి డాగ్ యొక్క మ్యూకాజా వచ్చి మనకు టచ్ అయిందంటే హై ఛాన్సెస్ ఆఫ్ రేబీస్ ఇన్ఫెక్షన్. దట్ టు ద డాగ్ షుడ్ బి రేబీస్ పాజిటివ్, రేబీస్ పాజిటివ్ వచ్చిన డాగ్ నుంచే మనకు వస్తుంది. అసలు ఫస్ట్ డాగ్కి ఎలా రేబీస్ వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ హోస్ట్, అండ్ ఇంటర్మీడియట్ హోస్ చాలా ఉంటాయి, ర్యాట్స్, స్నెయిల్స్, వైల్డ్ యానిమల్స్, ఇవన్నీ మేజర్గా ఇంటర్మీడియట్ హోస్, దాని నుంచి మాత్రమే డాగ్కి వస్తుంది. డాగ్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు వస్తుంది.
1: ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నారు కదా, అంటే అవి
0: వాటి ద్వారా డాగ్కి వస్తాయి మ్యామ్. డాగ్ కూడా ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా వైరస్. సో ఇంటర్మీడియట్ హోస్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్, స్నెయిల్స్, ర్యాట్స్, ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్. ఇంకా మనకి బగ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ హోస్ దట్ డు నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఫస్ట్ అది వచ్చేసి డాగ్కి ఇన్ఫెక్ట్ చేయగలదు, డాగ్స్ నుంచి మనకు రావాలి. సో దేర్ ఇస్ ఎ చైన్,
1: ర్యాట్ వల్ల డాగ్ వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ ఉన్న ఎలుక గనుక మనిషిని కరిస్తే మనిషికి రేబీస్ రాదు?
0: రాదు, అది అక్కడ జరుగుతుంది, దాని మెకానిజం, దాని ఫార్మేషన్, రిప్లికేషన్, ఈ ప్రాసెస్ అంతా డాగ్స్ లో జరుగుతుంది సైకిల్. తర్వాత మనలోకి యాక్టివేషన్ వచ్చేసి మనలో పనిచేస్తుంది అలా.
1: ఓకే, ఒక మనిషికి కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చింది అని తెలియ చెప్పడానికి సింప్టమ్స్ ఉంటాయి కదండి, లక్షణాలు ఏంటి?
0: సో రేబీస్ వచ్చి మెయిన్లీ ఒక రేబీస్ డాగ్ వచ్చి ఒక హ్యూమన్ కరిచింది అనుకోండి, కరిచిన తర్వాత ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ, ద 99% ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద చూపిస్తుంది. సో ఎంటైర్ బాడీ, మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నర్వస్ సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది హ్యూమన్స్ అనేవాళ్ళు. సో ఏంటి, ఎక్సెసివ్ సెలవేషన్, ఎక్కువగా సొంగకార్చడం, షివర్ అయిపోవడం, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, కోపం పడిపోవడం, ఎగ్జైట్గా కరిచేయడం, ఎక్కువ నాసోఫారింజియల్ రీజన్ ఉంటుంది, ముక్కు నోటి దగ్గర ఉంటుంది వైరస్ ఎక్కువ. సో ఆ కండిషన్లో అలా ఉంటుంది కాబట్టి హైడ్రోఫోబియా, వాటర్ని చూసి భయపడడం. లాస్ట్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ డాగ్ యొక్క బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాడు, చూపిస్తాడు వ్యక్తి, రేబీస్ వచ్చిన వ్యక్తి వచ్చేసి డాగ్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్, అక్కడ నుంచి డేస్ వ్యవధిలోనే చనిపోతారు.
1: ప్రైమరీ సింప్టమ్ ఏంటండి?
0: ప్రైమరీ సింప్టమ్ వచ్చేసి సెలైవేషన్, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి.
1: ఓకే, ఈ రేబీస్ వ్యాధి వచ్చింది సోకింది అని తెలియగానే ఎటువంటి చికిత్స తీసుకోవాలి?
0: దేర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్, ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ ప్రివెన్షన్, దర్ ఈస్ నో క్యూర్. ముందుగానే మనం కాపాడుకోవాలి, రాకముందు వ్యాక్సినే, వ్యాక్సిన్ ఒక్కటే మనకి ట్రీట్మెంట్, అంటే ప్రివెన్షన్, రాకముందు వేసుకునేది ప్రివెన్షన్. దర్ ఈస్ నో ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ అనేది లేదు, క్యూర్ అనేది లేదు.
1: ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క ఒక వ్యక్తిని కరిచింది, వెంటనే వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ వేసుకుని,
0: జీరోత్ డే, కరిచిన 24 గంటల లోపల వేసుకునే డోస్ ని జీరోత్ డే అంటారు. జీరోత్ డే వేసుకుంటే 100% కాకపోయినా 99.99% వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎలా అంటే కరిచిన 24 గంటల లోపల ఫస్ట్ డోస్ అనేది వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటూ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి హాస్పిటల్స్లో వెళ్తే వాళ్ళ ఇంజెక్షన్ సైట్ చుట్టూ సబ్క్యూటేనియస్గా హ్యూమన్స్ డాక్టర్స్ వచ్చేసి కరిచిన వ్యక్తికి, కరిపించుకున్న వ్యక్తికి ఆ చుట్టూరా వేస్తారు ఇమ్యునోగ్లోబులిన్స్. అది 0th day డోస్. 0th day, 3rd day, 7th day, 14th day, 28th day, అలా 5 doses పక్కాగా వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ అని తెలిసినట్లయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా 5 doses వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ డాగ్ కాదు, మేము పెంచుకున్నది అనుకున్నా సరే 3 doses మినిమంగా 3 doses, 0, 7, 28 or 0, 3, 7 మినిమం ప్రికాషనరీగా వేసుకుంటే మంచిది.
1: ఓకే, అసలు కుక్కకి రేబీస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి?
0: కుక్కకి రేబీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అది ఎగ్జిబిట్ చేసే సైన్స్ సెలవేషన్, ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. దానికి స్టేజెస్ ఉంటాయి, డమ్ ఫామ్, పారాలైటిక్ ఫామ్, నర్వస్ ఫామ్ అని, ఏదన్నా స్టేజెస్ దాటుకుంటానే రావాలి. చిన్న డాగ్స్కి వచ్చింది అంటే తొందరగా ఎగ్జిబిట్

0: డేస్ వ్యవధిలోనే చనిపోతుంది, చిన్న పప్పీ స్టేజ్లో. పెద్దది అయిందంటే సేమ్ సెలైవేషన్, ఎక్కువగా సెలైవేషన్ చేస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే మనుషులను కాకుండా ఏదన్నా కర్రని చెక్కని చెట్టుని ఏది పడితే అది కొరికేస్తూ ఉంటుంది, అందరిపైన ఎగిరిపోతూ ఉంటుంది కరిచేయడానికి. మనుషులను చూడదు, పిల్లల్ని చూడదు, అందరినీ కరిచేస్తుంది. మేజర్ సైన్స్ లేదు అంటే దాని పక్కన ఏమైనా సౌండ్ చేసినా, దబ్ దబ్ అని సౌండ్ చేసినా భయపడిపోతుంది, కరిచేయడానికి వచ్చేస్తుంది, సౌండ్కి కూడా భయపడుతుంది. ఇవి మేజర్ సైన్స్. ఫిట్స్, సెలవేషన్, బార్కింగ్, కంటిన్యూస్ బార్కింగ్, ఇవన్నీ ఎక్స్ట్రా సైన్స్.
1: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి రేబీస్ సోకిందండి, సోకి చనిపోయారు.
0: ఓకే,
1: ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే అతను సేవ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఈ రేబీస్
0: వచ్చే ఛాన్స్ 100% ఉంటది. ఒక పర్సన్ రేబీస్ కి ఇన్ఫెక్ట్ అయ్యాడు, చనిపోయాడు అని తెలిసిన ఫస్ట్, అసలు ఇంట్లో రేబీస్ ఉందంటేనే దాన్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, దాన్ని ఫస్ట్ సైడ్ చేసేయాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి 24 గంటల లోపల డోస్ వేయించుకోవాలి ఫస్ట్, అది 0-3. డాగ్ యొక్క సెలైవా ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వచ్చింది, సో వాళ్ళని మనం వదిలేలేం కాబట్టి ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్, వాళ్ళని మన నుంచి దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టిన వ్యక్తి కూడా ఫస్ట్ డోస్ వేయించుకోవాలి ఫస్ట్, 0-3లోనే, వాళ్ళని ముట్టిన ఫస్ట్ రోజే. 0-3 అనేది మ్యాండేటరీ. 0-3 స్కిప్ అయ్యి ఈ రోజు కరిచింది, నేను 3 డేస్ తర్వాత వేసుకున్నాను అంటే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, రాదు అనే దానికి. 0-3 ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకు అంటే వైరస్ అనేది దాని యాక్టివేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతుంది, అది యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది బాడీలో.
1: ఓకే, సో మిగతా
0: అందరూ వేసుకోవాల్సిందే ఇంట్లో.
1: వాళ్ళతో టచ్ లోకి వచ్చిన ఎవరైనా,
0: ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం బాక్స్ షేర్ చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిందే.
1: ఓకే, ఇంట్లో పెంచుకుంటున్నారండి, ఇప్పుడు విపరీతంగా కుక్కలు పెంచుకునే కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ ఓనర్, నేను ఒక డాగ్ని పెంచుకుంటున్నాను, మీరు ఒక డాగ్ని పెంచుకుంటున్నారు, సో మీ దగ్గర నేను డాగ్ని కొనుక్కున్నాను అనుకోండి, సో మీరు పెంచుకునేటప్పుడే మీరు వ్యాక్సిన్స్ వేస్తున్నారా లేదా అనేది మీ దగ్గర డీటెయిల్ హిస్టరీ ఉంటుంది. సో నా దగ్గర ఉండదు, సో నేను మీ దగ్గర నుంచి తీసుకున్న ఆప్షన్, అడాప్షన్ పరంగా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీకు నేను హిస్టరీ అడగాలి, అసలు మీ డాగ్కి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి డాగ్కి. డాగ్ చనిపోయే వ్యాక్సిన్స్ పక్కన పెడితే మనకు ట్రాన్స్మిట్ అయ్యే, జూనోటిక్ డే ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చే దాని గురించి మాట్లాడుకుంటే, రేబీస్, ఇప్పుడు లెప్టో అని ఒక డిసీజ్ ఉంటుంది, అది మనకు వస్తే మనం స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, దానివల్ల కూడా స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి, దానివల్ల చనిపోగానే స్టెరైల్, పిల్లలు పుట్టరు, సో అది సెపరేట్. సో రేబీస్ ఏంటంటే మనం మెయిన్గా రేబీస్ ఫోకస్ కాబట్టి ఫ్యాటల్ కాబట్టి, కొనుక్కునేటప్పుడే కొనుక్కునే వాళ్ళ దగ్గర అంటే ఒక డాగ్ షాప్ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఓనర్ దగ్గర అవ్వచ్చు, అసలు దీనికి వ్యాక్సిన్ చేస్తున్నారా లేదా, మనం కొనుక్కునేటప్పుడు అది తీసుకోవాలి డీటెయిల్. ఎందుకంటే చిన్నప్పుడు పప్పీస్కి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది, పళ్ళు సలుపుగా ఉంటాయి, కరుస్తూ ఉంటాయి మనకి, మన సరదా కరుస్తుందని వదిలేస్తుంటాం, వదిలేవచ్చు పర్లేదు, నో ప్రాబ్లం. కానీ మదర్ ఒకవేళ రాబీస్ వ్యాక్సిన్ చేసి ఉంటే ఇది కరిచినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అది వ్యాక్సిన్ చేయలేదంటే మాత్రం మనం కొనుక్కునేటప్పుడు ప్రికాషనరీగా చేసుకోవాలి. అందుకే కొనుక్కునేటప్పుడు వ్యాక్సిన్ చేశారా లేదా, రేబీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రికాషనరీ వ్యాక్సిన్, అదే ముఖ్యం. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు, సో వ్యాక్సిన్ అనేదే ముఖ్యం. పెంచుకునే డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ కొనుక్కునేటప్పుడే మదర్కి వ్యాక్సినేట్ అయిందా లేదని ప్రూఫ్ తీసుకొని తీసుకోవాలి. తర్వాత 84 డేస్కి, డాగ్స్కి పుట్టిన 84 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేస్తాం. డాగ్ వ్యాక్సినేట్ అయ్యింది అంటే మనం కరిచినా అంత భయపడాల్సిన అవసరం ఉండదు, బట్ ప్రికాషనరీ మెజర్గా వేసుకుంటే కరిచినా సరే మంచిది, సేఫ్ సైడ్గా. ఇప్పుడు ఈవెన్ మనకి రేబీస్ డాగ్ కరిచినా సరే, రేబీస్ డాగ్ ఉంది, ఎవరో ఒక వ్యక్తిని కరిచింది, మనం రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నా, ఇమ్యూనోగ్లోబులిన్స్ వేసుకున్నా, ఆ పర్సన్కి భయం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, నాకు వస్తుందేమో అని. అందుకే ఇంట్లో డాగ్ కరిచినా సరే అది వ్యాక్సినేట్ అయితే మనం ఆ భయం అనేది తీసిపెట్టొచ్చు వ్యాక్సిన్ చేసుకున్నాక.
1: ఓకే, సో వ్యాక్సినేటెడ్ డాగ్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ఇట్స్
0: బెస్ట్ ప్రికాషన్. అదే షుగర్ ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా టీటీ అని చెప్పి అవి వేసుకుంటారు, అది మ్యాండేటరీగా, కరిస్తే వేసుకోవడం అనేది మంచిది.
1: ఇది ఒక్కసారి వేస్తే సరిపోతుందండి?
0: ఇంట్లో పెంచుకునే వాళ్ళు వేసుకుంటే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మేము డాక్టర్స్ ప్రతి ఇయర్ 2 డోసెస్ వేసుకుంటాం, 0-7, 3 స్కిప్ చేసి 0-7 వేసుకుంటాం, కొంత కొంతమంది 0-3-7 లేదా 0-7-14 వేసుకుంటారు. సో ప్రికాషనరీగా ఒక డోస్ అన్నా వేసుకుంటే బెస్ట్. రీసెంట్ స్టడీస్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్కిప్ 0 వేసి 3 వేయకుండా 7, ఈ డోసెస్ ముందుగా ప్రికాషనరీ వేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తాం.
1: యజమాని వేసుకోవాల్సినవి,
0: యజమాని, ద డాగ్ ఈస్ వ్యాక్సినేటెడ్, మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
1: ఓకే,
0: ప్రికాషనరీగా.
1: ఓకే, డాగ్ కి మీరు వ్యాక్సిన్ వేస్తారు కదండి, ఇంజెక్షన్ చేస్తారు, అది ఎప్పటికి వేయించుకోవాలి?
0: 84 డేస్, పుట్టంగానే 84 రోజులకు ఫస్ట్ డోస్, 21-28 డేస్, 84 డేస్ తర్వాత 21

0: 28 డేస్ వచ్చేసి బూస్టర్ డోస్
1: ఓకే
0: ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
1: ఓకే, ఇది ఇంట్లో పెంచుకునే కుక్కల
0: ఇంట్లో
1: గురించి
0: పెంచుకునేది.
1: చెప్పేది. అదే స్ట్రే డాగ్స్ కి ఎవరేం చేయగలరండి?
0: స్ట్రే డాగ్స్ కి చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, సెల్ఫ్ గా చాలా మంది వర్క్ చేస్తున్నారు. హాస్పిటల్స్ తీసుకొచ్చి చాలా మంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా జూనోసిస్ డే ఇలా కండక్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ క్యాంప్ రన్ చేస్తాయి. రన్ చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ చేసి ప్రొవైడ్ చేస్తారు. దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది కూడా అనుకుంటున్నాను.
1: కానీ ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే చేయి దాటిపోతుందండి. చాలా చోట్ల కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల కుక్క కాట్లు, ఈ మరణాలు, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి మీరు కానీ డాక్టర్స్ కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారండి?
0: అవగాహన కార్యక్రమాలు అంటే ప్రతి క్లినిక్స్ అనేవి మోస్ట్లీ అంటే వాళ్ళ ఉన్నంతలో ప్రతి మంత్ ఒక క్యాంప్లా కండక్ట్ చేస్తారు. కన్సల్టేషన్ ఫ్రీ అనో లేదంటే వ్యాక్సినేషన్ ఫ్రీ అనో కొన్ని పెడతారు. అది త్రూ మీడియా అనేది ఇంపార్టెంట్, అంటే ఒక ప్రాపర్గా జనాల్లోకి పంపించే సందేశం అనేది ఒకటి ఉంటే మనం మీరు చెప్పిన దీన్ని ఇరాడికేట్ చేయొచ్చు.
1: ఓకే, ఇప్పుడు లెప్టో డిసీజ్ అన్నారు ఇందాక, ఏంటండి అది, దేని వల్ల వస్తుంది?
0: అది డాగ్స్ నుంచి వస్తుంది, ర్యాట్ యూరిన్ నుంచి డాగ్స్ కి వస్తుంది.
1: ఓకే,
0: దాని నుంచి మనకు వస్తుంది.
1: అది కూడా కుక్క కరిస్తేనే వస్తుంది?
0: కుక్క కరిస్తే కాదు, దాని బ్లడ్ కాంటాక్ట్ అలా వస్తుంది మన అది.
1: ఓకే, దాని వల్ల ఇంపార్టెంట్ అయిపోతారు.
0: ఎస్.
1: ఓకే, ఈ రాబీస్ అనేది ప్రధానమైన వ్యాధి జూనోసిస్ వ్యాధుల్లో. ఇది కాకుండా ఇంకా జంతువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకర వ్యాధులు ఏంటండి?
0: ప్రమాదకర వ్యాధి అంటే ఓన్లీ చనిపోయేది అయితే ఫ్యాటల్ అయితే రేబీస్ ఒక్కటే మేడం. ఇంకా ఎఫెక్ట్ అయ్యేదైతే రకరకాలు, చిన్న నుంచి పెద్ద నుంచి చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి వస్తాయి. ఎక్కువగా డాగ్స్ నుంచి మనకు వచ్చేది వాటికి మెయిన్స్ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ పారాసైట్ అనమాట. మెయిన్స్ అనేది గజ్జి అంటాం, తామర వేరు గజ్జి వేరు. గజ్జి అనేది ఆల్వేస్ ఇన్హాబిటెంట్ డాగ్స్, గజ్జి అనేది డాగ్ స్కిన్ పైన ఉంటుంది. ఎప్పుడైతే దాని ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుందో అది ఎలివేట్ అవుతుంది. దాన్ని మనం ప్యాంపర్ చేసినప్పుడు చేతితో పట్టుకుంటాం కదా, మన స్కిన్కి కాంటాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగినప్పుడు, ఎవరైతే లేడీస్కి ఎక్కువగా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టచ్ అయినప్పుడు స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్లా చిన్న చిన్న చిన్న చిన్న కురుపుల్లా వస్తాయి. అవి మనల్ని చిక్కినట్లయితే దాని నుంచి చిన్న వాటర్లా వస్తూ ఉంటుంది, అది మెయిన్స్ అనమాట. మనకేం ఫ్యాటల్ కాదు బట్ స్కిన్ ఇన్ఫెక్షన్. అలాగే తామర అందరూ తెలిసిందే, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి డాగ్స్కి వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్. అది కాకుండా అంటే చాలామంది భయపడే డాగ్ హెయిర్ ఊడిపోతుంది. ఆ హెయిర్ అనేది ఎక్కువగా దగ్గరగా నైట్ టైం పడుకునే వాళ్ళకి, ఊపిరి పీల్చినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇవి మేడం మేజర్గా ఉండే వ్యాధులు.
1: ఓకే, ఇది కేవలం కుక్కల వల్ల వచ్చే వ్యాధులు, ఇతర జంతువుల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు లైక్ ఎలక కరిచింది అనుకోండి, ఇప్పుడు కూడా ఏమన్నా
0: ఇన్ఫెక్షన్? మేడం నార్మల్ టీటీ ఇంజెక్షన్ అయిపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాము అనేది తెలుసు, తేలికరిస్తే యాంటీవీనమ్స్ అవి వేయించుకుంటాం. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, అది నార్మల్ పీపుల్ కాదు వెటర్నరీ డాక్టర్స్ వరకే. ఎందుకు అంటే మేము పెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం ఆవుకి, యానస్లో చేయి పెట్టి చేస్తాం కదా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసినప్పుడు చేయి పెట్టి చూస్తాం. అట్లాంటప్పుడు గ్లౌస్ వేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతాం. సో అవి కన్ఫైన్ టు వెటర్నరీ డాక్టర్స్ వరకే వస్తుంది బ్రూసెల్లా అనేది.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో ఇంట్లో, వాళ్ళకి ఒక వెటర్నరీ డాక్టర్గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: నేను ఇచ్చే సలహా ఏంటంటే పెట్స్ పెంచుకునేటప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ భారాన్ని ఇవ్వకూడదు. సో ఫస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, కాస్ట్ ఎంతన్నా కానివ్వండి. డాగ్కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా రెండు నేను నా హాస్పిటల్కి వచ్చేలా కూడా చెప్తాను. మీకు మీ డాగ్ ప్రయాణం కావాలా, మీ ప్రయాణం కావాలా, రెండు ప్రయాణాలు కావాలంటే ఈ DHPPIL ప్లస్ రేబీస్, లేదు మేము అంత స్తోమత లేదు అనుకుంటే అట్లీస్ట్ రేబీస్. ప్రైస్ ఏది కూడా 200, 300, 400 మించి ఉండదు మేడం వ్యాక్సిన్. ఇలా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఫ్రీగానే వేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా వేస్తారు. సోషల్ అవేర్నెస్ పెంచుకొని అట్లీస్ట్ రేబీస్ వేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే 1 ఇయర్ ముందు వరకు హార్డ్లీ 2-3 కేసులు చూస్తే ఎక్కువగా ఉండేవి. మీరు చెప్పినట్లు పేపర్లోనే కాదు, నేను గత 6 మంత్స్ నుంచి చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ అనేది నోటీస్ చేస్తున్నాను క్లినిక్స్లో కూడా.
1: సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు.
0: వ్యాక్సినేషన్ అనేది ప్రైమ్, నో ట్రీట్మెంట్ కాబట్టి అన్ని డాగ్స్కి ఫస్ట్ ఇనీషియల్గా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఈవెన్ రేబీస్ ఉండే డాగ్కి మనం వ్యాక్సిన్ వేస్తే యాంటీజెన్ రియాక్షన్ వల్ల చనిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఉన్న డాగ్స్ ఏవైతే రేబీస్ ఇన్ఫెక్ట్ కాలేదో వాటికి వస్తుంది. ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయిందంటే డాగ్ ఎప్పుడు క్లమ్జీగా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఫుడ్ కోసం ఒకే దగ్గరికి వెళ్తాయి. సో అన్ని దగ్గర కాంటాక్ట్ అయిపోతాయి. సో మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల మాస్ కాంటాక్ట్ అయిపోతుంది రేబీస్.

0: అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పూర్తిగా అది ఎండమిక్ నుంచి పాండమిక్ లా తయారవుతుంది అనమాట.
1: ఓకే, ఒక డాగ్ నుంచి ఇంకొక డాగ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉందా?
0: ఉంటుంది, సెలైవా డైరెక్ట్ కాంటాక్ట్ కదా. ఒక రేబీస్ డాగ్ వచ్చిందంటే అది కుదురుగా ఉండదు మేడం, అగ్రెసివ్ నేచర్ తో కరిచేస్తా అన్నింటికి. సో అలా అలా ఒకటి ఇంకెగ్గరిసి అలా ఒకటోటి కాంటాక్ట్ లాగా స్టాలిన్ సినిమాలో చైన్ లాగా అలా ట్రాన్స్మిట్ అవుతుంది.
1: ప్రాణాంతకమైన రాబీస్ వ్యాధి గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరు ఇంతవరకు ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట స్వాతికిరణం, చిత్రానికి వాణిజయరాం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: విక్రమ్ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథిలో ఆర్యా దేవదాస్ ధన 51 చిత్రాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జెమిని చిత్రానికి రాజేష్ పాండపాట, గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు రామోయీ అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం వింటారు. గుడుంబ శంకర్ చిత్రానికి ఎస్పి చరణ్, సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటీ

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో వినబోతున్న పాట జయం చిత్రానికి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట, గీతరచన కులశేఖర్.

విన్న పాట ఖుషి. చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, హరిణి పాండే పాట, గీత రచన ఏఎం రత్నం, సంగీతం మణిశర్మ. వన్ 2.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: మాస్టర్ చిత్రానికి చిరంజీవి పాడిన పాట.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
3: మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి.
4: మీరు
1: నేను డాన్సర్? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి

0: అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువల కామరా
2: సై బాల్,
1: వరద పుల్లా
2: సై బాల్.
0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: నువ్వు లేక నేను లేను చిత్రానికి ఆర్పి పట్నాయక్, కౌసల్య పాండపాట, గీతరచన కులశేఖర్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిర్లో శీర్షికన చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ.

0: కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్ట్.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019 ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టిగల నాయకత్వం జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానంకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత అనే అంశం మీద శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
1: మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవావరణ వ్యవస్థను పర్యావరణం అంటారు. మనిషి కూడా ప్రకృతిలో, పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. పర్యావరణం దెబ్బతింటే దానివల్ల పలు దుష్ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఇతర జీవజాతుల కన్నా ప్రధానంగా ఎక్కువగా నష్టపోయేది కూడా మానవుడే. ప్రకృతికి, పర్యావరణ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాటి వల్ల కలిగే సత్ఫలితాలను మానవుడు అనుభవించాలి తప్పితే తన స్వార్థంతో తనకేగాక భవిష్యత్తు తరాలకు ముప్పు తీసుకురాకూడదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ బాగా పెరిగింది. ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు పారిశ్రామికీకరణ దోహదం చేస్తుందన్నమాట వాస్తవమే. అయితే అడ్డగోలు పారిశ్రామికీకరణ వల్ల పలు అనర్థాలు కూడా సంభవిస్తున్నాయన్న మాట కూడా అంతే నిజం. పరిశ్రమల కోసం, ఆవాసాల కోసం, వ్యవసాయ అవసరాల పేరిట కాగితం తయారీ, ఇతర గృహ అవసరాల కోసం వేలాది హెక్టార్ల అడవులను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణ పేరిట దారికిరువైపులా ఉండే భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలిస్తున్నారు. దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. వర్షాలు కురవడం తగ్గింది. వాతావరణంలో వేడి పెరిగింది. ఎల్నినో, లానినో సర్వసాధారణమయ్యాయి. అడవులను నరికివేయడం వల్ల జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. ఆహారపు గొలుసు తెగిపోయింది. దీనితో ఆహారం, నీరు కోసం క్రూరమృగాలు సైతం జనావాసాలలోకి చొరబడుతుండడం పెచ్చు పెరిగింది. అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేయాలి. గృహోపకరణాల కోసం కలపకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. రంపపు మిల్లులను మూసివేయాలి. కాగితం తయారీ

అని, వాటిని రక్షించాలని ఋగ్వేదం ప్రబోధిస్తున్నది. చెట్లను నరకడం అంటే రెండవ నరకాన్ని అనుభవించడమేనంటూ వామన పురాణం హెచ్చరిస్తున్నది. మానవాళికి, జీవజాలానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే అడవులను, చెట్లను పారిశ్రామికీకరణ పేరిట, అభివృద్ధి పేరిట నరకకుండా వాటిని రక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మనిషి మనుగడకు అత్యంత ప్రధానమైన వనరు మంచినీరు. నీరు ప్రతి ప్రాణి మనుగడకు అవసరం. నారాయణుడు సైతం నీటినే తన నిలవుగా చేసుకున్నాడు. భూమిపై 70.8% నీరు ఆక్రమించి ఉంది. ఉన్న నీటిలో 97% ఉప్పు నీరు సముద్రాల రూపంలో ఉంది. మరో 2% నీరు మంచు రూపంలో ఘనీభవించి ఉంది. 1 లేదా అంతకన్నా తక్కువ శాతం మంచినీరు మాత్రమే త్రాగడానికి ఉపకరిస్తుంది. నదులు, సరస్సులు, వాగులు వంటివి జీవాళి త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. భూగర్భంలో భార లోహాలతో, ఫ్లోరైడ్తో కూడిన నీరు త్రాగడానికి పనికిరాదు. రక్షిత నీరు అత్యంత అవసరం. అయితే నేడు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ బాగా పెరగడంతో మంచినీటి వనరులు కాలుష్యం చెందుతున్నాయి. పరిశ్రమల నుండి శుద్ధి చేయకుండా వదిలే వ్యర్థ పదార్థాలతో, విష రసాయనాలతో కూడిన నీరు నేరుగా నదులలో, సరస్సులలో చేరుతుండడంతో ఆ నీరు కాలుష్యంగా మారుతున్నది. ఆ నీటిని త్రాగిన మనుషులతో పాటు ఇతర జీవజాలానికి తీవ్ర అనారోగ్యం కలుగుతున్నది. కలుషిత నీటి మూలంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మనిషి ప్రాణం నిలిపి అతడి మనుగడకు ఎంతగానో దోహదం చేసే నదులను మన పూర్వీకులు దైవ స్వరూపంగా భావించి పూజించారు. పవిత్రమైన ఆ నదులను కలుషితం చేయరాదు. ఇప్పటికే గంగ, యమున వంటి నదులు మురికి కూపాలుగా మారాయి. వాటిని శుద్ధి చేసేందుకు 100,000,000,000,000 రూపాయలను వెచ్చించవలసి వస్తున్నది. పరిశ్రమల నుండి, గృహాల నుండి వెలువడే వ్యర్థాలు, విష రసాయనాలు మంచినీటి వనరులలో కలవకుండా నిషేధించాలి. ప్రతి ఫ్యాక్టరీ, పరిశ్రమ తప్పనిసరిగా వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. పర్యావరణం దెబ్బతినడానికి, వాతావరణం కలుషితం కావడానికి పలు పరిశ్రమలు కారణమవుతున్నాయి. భారీ పరిశ్రమలతో పాటు రసాయన పరిశ్రమలు, మందుల తయారీ పరిశ్రమలు, అణువిద్యుత్ కేంద్రాలు, థర్మల్ కేంద్రాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఖనిజాల వెలికితీత, డిస్టిలరీలు, గ్రానైట్ పాలిషింగ్ మొదలైనటువంటివి కూడా కాలుష్యానికి దారితీస్తున్నాయి. వాతావరణంలోకి శుద్ధి చేయని పదార్థాలను విడుదల చేయటం వల్ల వాతావరణం దెబ్బతింటున్నది. గాలిలో, నీటిలో కాలుష్యం పెరుగుతున్నది. విష రసాయనాలను, ప్రమాదకర వాయువులను జాగ్రత్త చేయకపోతే అవి వాతావరణంలోకి లీకై హానిని కలుగచేస్తాయి. గతంలో చెర్నోబిల్, ఇటీవల జపాన్లో అణువిద్యుత్ కేంద్రాల నుండి రేడియేషన్ బయటకు వ్యాపించడం వల్ల పలువురు మృతి చెందారు, ఎంతోమంది గాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ప్రమాదం మనందరికీ ఒక హెచ్చరిక. అలాగే జెట్ విమానాల నుండి వెలువడే దహన పదార్థాలు, వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే రసాయనాలు కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. పురుగుమందుల తయారీ ప్లాంట్ల నుండి లీకయ్యే విష రసాయనాలు, వాయువులు కూడా మానవాళికి హానికరమే. అందువల్ల సరైన భద్రతా ప్రమాణాలను పరిశ్రమలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, టైడల్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కావలసినంత విద్యుత్తును మనం పొందవచ్చు. తద్వారా కాలుష్య వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఎరువులు, పురుగుమందుల వాడకం వంటి విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. అధిక దిగుబడుల పేరిట విచ్చలవిడిగా రసాయన ఎరువులను, పురుగుమందులను వాడుతుండడంతో పలు అనర్థాలు కలుగుతున్నాయి. కొంతకాలానికి భూసారం తగ్గిపోతుంది. పురుగుమందుల అవశేషాలు మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో, కూరగాయలలో, ఆకుకూరల్లో కూడా చేరడం వల్ల వాటిని తిన్నవారు అనారోగ్యం బారిన పడుతున్నారు. పురుగుమందులను విచ్చలవిడిగా వాడడం వల్ల పంటలకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా చనిపోతున్నాయి. కొంతకాలానికి చీడపీడలు మరింత శక్తివంతంగా తయారవుతుండడంతో వాటిని సంహరించేందుకు అధిక శక్తి కలిగిన పురుగుమందులను ఆశ్రయించవలసి వస్తున్నది. తద్వారా వాతావరణంలో కాలుష్యం మరింతగా పెరుగుతున్నది. పురుగుమందుల డబ్బాలను పంట కాలువల్లో కడగడం, వర్షం పడినప్పుడు చేలపై చల్లిన పురుగుమందు పంట కాలువల్లోకి చేరడంతో ఆ నీటిని త్రాగిన వారికి వ్యాధులు సంభవిస్తున్నాయి. పురుగుమందులు నేలలోకి ఇంకి భూగర్భ జల వనరులను కూడా కలుషితం చేస్తాయి. పైగా పురుగుమందులను స్ప్రే చేయడంలో సరైన జాగ్రత్తలను పాటించక పలువురు రైతు కూలీలు మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
పంట పొలాలకు

0: రసాయన ఎరువులను, పురుగుమందులను వాడటం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. ఆవు పేడ, గోపంచకం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలు మరింత సారవంతమవుతాయి. కంపోస్టు వాడకం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా నేలలు విషపూరితం కాకుండా కాపాడవచ్చు. అధిక దిగుబడులను సాధించవచ్చు. వాతావరణంలో చేరే కాలుష్య శాతం కూడా తగ్గుతుంది. గ్రామీణ అవసరాలకు తగిన పరిశ్రమలు ఏర్పాటు కావాలంటూ మహాత్మాగాంధీ అభిలషించారు. ఈ భూమి తనపై నివసించే ప్రతి జీవి అవసరానికి తగినంత ఉత్పత్తి చేయగలదు, కాని వారి అత్యాశను తీర్చలేదు అంటూ మహాత్మాగాంధీ స్పష్టంచేశారు. ప్రకృతి వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని ఆయన చాటిచెప్పారు. ఫ్రిజ్లు, ఏసీ మిషన్లు వంటివి కూడా వాతావరణం దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. వాటి తయారీలో వాడే క్లోరోఫ్లూరోకార్బన్లు, ఏరోసాల్ వంటివి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడింది. దీనితో సూర్యుని నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై ప్రసరించడంతో పలు రకాల చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్లు సంభవిస్తున్నాయి. ధరిత్రిని రక్షించాలి పేరిట అంతర్జాతీయ సమ్మేళనాలు నిర్వహించి క్లోరోఫ్లూరోకార్బన్ల వాడకాన్ని దశల వారీగా తగ్గించేందుకు ఒక ప్రణాళిక రూపొందించాయి ప్రపంచ దేశాలు. అయితే గాలిలోకి విడుదల చేసే ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. వాతావరణంలో రసాయనాల శాతం పెరగడం, ధూళికణాల సంఖ్య పెరగడం, రసాయన వాయువులతో కూడిన మేఘాలు ఏర్పడటం, చివరకు దట్టమైన పొగమంచు, ఆమ్లవర్షాలు కురవడం సర్వసాధారణంగా మారింది. వాతావరణంలో కాలుష్య పదార్థాల స్థాయి పెరగడంతో స్వచ్ఛమైన గాలిని పీల్చే భాగ్యం నేటి మానవుడికి కరువవుతున్నది. జపాన్ వంటి దేశాల్లో స్వచ్ఛమైన గాలికి ఇంత రేటంటూ వసూలు చేస్తున్న విషయాలు కూడా ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి. గాలిలో హానికర పదార్థాలు, దుమ్ము వంటివి పెరగడం వల్ల అనేక మంది శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే గుండె జబ్బులు, లివర్, కిడ్నీలు దెబ్బతింటున్నాయి. వాతావరణం కలుషితం చెందడం వల్ల పలు రకాల ఎలర్జీలు కూడా కలుగుతున్నాయి. అలాగే ప్లాస్టిక్, రబ్బర్ వినియోగం పెరగడం, చమురు వెలికితీత వంటివి కూడా కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం, వాహనాల నుండి వెలువడే పొగలో కార్బన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్కు బదులు బ్యాటరీతో నడిచే వాహనాలను, సీఎన్జీతో నడిచే బస్సులు, ఆటోలను మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. సోలార్ ఎనర్జీతో, అలాగే నీటితో నడిచే వాహనాలను తయారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పరిశ్రమలు పర్యావరణానికి హానికరంగా మారకుండా కఠిన నియంత్రణలను అమలు చేయాలి. నేలలో వ్యర్థ పదార్థాలను పూడ్చడం, చెత్తాచెదారం చేరడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. చెత్తాచెదారాన్ని ఉపయోగించి విద్యుత్తును తయారు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులు, పర్యావరణ వ్యవస్థ, జీవ సమతుల్యత దెబ్బతింటే దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో మానవాళికి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడం జరుగుతున్నది. ప్లాస్టిక్ వంటి వాటిని రీసైక్లింగ్ చేసి వాడడం కూడా దీనిలో ఒక భాగమే. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించవలసిన అవసరాన్ని నేడు చాటిచెప్పడం జరుగుతున్నది. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంచే లక్ష్యంతో పాఠశాలల, కళాశాలల సిలబస్సులో పర్యావరణ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా ఇటీవల ప్రవేశపెట్టారు. పరిశ్రమల ఏర్పాటు తప్పు కాదు, అయితే వాటి వల్ల పర్యావరణానికి, ప్రాణుల మనుగడకు హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. పర్యావరణానికి అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించాలి. పారిశ్రామిక చట్టాలను, అటవీ చట్టాలను, కాలుష్య నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటారు, మీ ఇష్టం, ఈ ధాత్రిని చేయవచ్చు స్వర్గంగా, చేల్చవచ్చు నరకంగా, ఏం చేస్తారో సరి మరి ఇక మీ ఇష్టం అంటూ ఆయన ఒక కవితలో పేర్కొన్నారు. శ్రీశ్రీ ఆకాంక్షించినట్లు ఈ ధాత్రిని మనం స్వర్గతుల్యంగా మలుచుకోవాలి తప్పితే నరక కూపంగా మార్చుకోకూడదు. ప్లాస్టిక్ వనాల స్థానంలో స్వచ్ఛ స్వేచ్ఛావాయువులను ఇచ్చే హరిత వనాలను పెంచాలి.
1: మీరింతవరకు పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత అనే అంశం మీద శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత బడి ఎంతెంతో దూరం, కథానిక వింటారు. సమర్పణ శ్రీ ఎం వెంకటేశ్వర్లు.
2: అంబేద్కర్ విగ్రహం నిటారుగా నిలబడి చూపుడు వేలు బడివైపు చూపిస్తున్నట్టుగా ఉంది. దారి పక్కనే చచ్చిన గొడ్డు పడేసి ఉంది. కాకులు గద్దలు దానిమీద వాలి పీకు తింటున్నాయి. ముక్కులు బద్దలయ్యే ఆ వాసనకి తెలియకుండానే చెయ్యి ముక్కుమీదకు పోయింది. ఊరికి దూరంగా విసిరివేయబడ్డట్టు ఉన్న ఆ పల్లెలు, చుట్టుగుడిసెలు, నిట్టాడి గుడిసెలు, కింద గోడలు లేకుండా పైన తాటాకుల కప్పులు, గోడలు పడిపోయి పాడుబడ్డ ఇళ్ళు, వాకిళ్లకు రేకులు మంచాలు అడ్డం పెట్టిన ఇళ్ళు, అక్కడక్కడా స్కీము కింద శాంక్షన్ అయి పూర్తికాని పక్కా ఇళ్ళు ఊరిలోకి పోయిన వాళ్లకు దర్శనమిస్తుంటాయి. మమ్మల్ని చూసిన పిల్లలందరూ మా చుట్టూ చేరారు. వాళ్లందరితోటి ఊరేగింపుగా బడిగిరాని పిల్లల్ని వెతుక్కోవడంలో మునిగిపోయాం. లిస్టు చూసి సీను కృష్ణవేణి ఉందేమో చూడరా అనడంతో అటునుంచే వచ్చాను సార్. నేను గుడిసెకి మంచం అడ్డం పెట్టి ఉంది. వాళ్ల అమ్మా నాన్న నందానం పచ్చాకు కొట్టుడికి వెళ్ళారు. ఈ అమ్మాయి శనక్కాయల కోతకెళ్ళింది. వాళ్ల తాత ఎక్కడో తిరగడానికి వెళ్ళాడు అంటూ వివరం చెప్పాడు. ఆ వెంకటలక్ష్మి సంగతి ఏందో కనుక్కుందాం పదండి అంటూ వాళ్ళింటి వైపు బయలుదేరాం. సార్ సార్ అదుగోండి సార్, వాళ్ళమ్మ ఇటొస్తుంది అంటూ అటుగా వస్తున్న ఆమెను చూయించారు పిల్లలు. ఎదురొచ్చిన ఆమెను ఆపి, ఏమ్మా ఏది వెంకటలక్ష్మి బడి మానేసింది, అయ్యింది ఎన్ని రోజులైంది బడికొచ్చి అన్నాను కాస్త హెచ్చు స్వరంతో. అయ్యా అయ్యా 10 రోజులు వదిలిపెట్టు మహారాజా మహారాజా, రవ్వంత పనులుండయి, అయ్యి అయిపోయిందాకా రాదయ్యా అంటూ బతిమలాడసాగింది. సరే సర్లే పోపో, పనులు అయిపోయిన తర్వాత అయినా రోజుకు బడికి పంపు అని ముందుకు సాగాం. ఒరే సుకన్య సంగతి ఏందో చూడండి, ఒకరోజు వస్తుంది 10 రోజులు ఎగనామం పెడుతుంది అనడంతో రమేష్ పరిగెత్తుకుంటూ పోయి ఆయాసంతో వెనుదిరిగి వచ్చాడు. సార్ ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది సార్, ఎప్పుడూ ఇంటికాడ ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది అంటూ ఆ పిల్ల మీద చాడీలాగా చెప్పాడు. దూరంగా కట్టం మీద ఒకే ఒక గుడిసె. గుడిసె ముందో కుక్కి మంచం నిలబెట్టి ఉంది. మంచం చాటున 2 వరుసలు ఇటుకురాళ్లు పొయ్యి పెట్టి ఉన్నాయి. పొయ్యి గణగణా మండుతుంది. పొయ్యి మీద రాగి సంగటి ఉడుకుతుంది. ఏమ్మాయి ఎన్ని రోజులైంది బడికి వచ్చి? గద్దించాను ఇంటిని సమీపించడంతోనే. ఆ అమ్మాయి కుక్కి మంచం పక్కనే వాల్చి మౌనంగా నిలబడింది. ఏందమ్మాయి మూగిమొద్దులాగా మాట్లాడవు, బడికెందుకు రావడం లేదు? మళ్లీ గద్దించాను. ఉలుకు పలుకు లేకుండా అలాగే నిలబడింది. నా పద్ధతి మార్చుకుని ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచాను. రే చూడండిరా ఈ అమ్మాయి పనెట్ట చేస్తుందో, మీరు కూడా చూసి నేర్చుకోండిరా, కూర కూడా నువ్వే చేస్తావంటమ్మాయి అనడంతో ఆ అమ్మాయి తలూపింది. ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచి చెయ్యి పట్టుకుని పరిశీలనగా చూస్తూ, బడికి రాకపోతే ఎట్టమ్మా చెప్పు, వేళకి బడికి వచ్చి బాగా చదువుకోవద్దా, బళ్ళో కూడా బళ్ళన్ని ఆటలు ఆడుకోవచ్చు కదా అన్నాను తలనిమురుతూ. అయినా ఆ అమ్మాయి కళ్ళల్లో బెదురు పోలేదు. ఈ చెయ్యి మీద ఇంత పెద్ద మచ్చేందమ్మాయి అన్నాను మణికట్టి మీద మచ్చను చూపిస్తూ. అప్పుడు నోరు విప్పింది ఆ అమ్మాయి. మరే మరే పసికర్లు అయితేను కాల్పిచ్చారు. ఇక్కడ ఎవరికి పసికర్లైనా కాల్పిస్తారుగా? మమ్మ ఉన్నప్పుడు ఇంటూరికి తీసుకెళ్లి కాల్పించింది. అది పెద్ద పుండయింది. ఆ తర్వాత ఆమదం ఒత్తేస్తేను మానిపోయి పెద్ద మచ్చపడింది అంటూ చెయ్యిని వెనక్కు లాక్కుంది. ఏందమ్మాయి పసికర్లకి మందులు వాడకుండా ఇంకా కాలుస్తున్నారా అంటూ నోరు తెరిశాను. అవును సార్, పోయిన సంవత్సరం ఆదిలక్ష్మి కూడా అవితేను ఆ అమ్మాయికి కూడా కాల్చారు. ఇంకా అదే తగ్గిపోద్దులని గమనుండారు. ఆ తర్వాత ఒకరోజు కోడికూర పెట్టిందంట వాళ్ళమ్మ, అది తిన్న 4 రోజులకి ఆ అమ్మి చచ్చిపోయింది అంటూ రమేష్ ముందుకొచ్చాడు. అయితే సుకన్య ఎందుకమ్మాయి ఒకరోజు బడికొస్తే 4 రోజులు రావు అన్నాను బతిమాలుతున్నట్టుగా. నేను సార్, నేను ఇంటికాడ పనిచేసి కసువు జిమ్మి కళ్ళాపు జల్లి కూడొండి కూర చేసి కూడి తినే తలికి ఆలస్యమైపోతుంది. అందుకే ఆ తర్వాత వద్దామంటే పిల్లలందరూ ఒంటేలకు వస్తుంటారు. అప్పుడప్పుడు మా నాన్నతోటే పొలానికి కూడా తీసుకుని వెళ్తాడు, అందుకే రావడంలా అమాయకంగా చెప్పింది. అదేందమ్మాయి ఈ పనులన్నీ నువ్వు చేయడమేంది, మీ అమ్మక్కడికి వెళ్ళింది అన్నాను ఆశ్చర్యంగా. మా అమ్మ చచ్చిపోయింది సార్ అంటూ కళ్ళ వెంట జలజల కన్నీళ్లు కారుతా ఉంటే కళ్ళు రుద్దుకుంటూ బోరుమని ఏడవసాగింది. మా అమ్మాయి సుకన్య ఏడవబాకమ్మా, మమ్మ మంచిదనివి కదా, చూడు పిల్లలందరూ ఎట్ట ఎగతాళి చేస్తున్నారో, ఏడవబాకమ్మా అంటూ అమ్మాయిని ఊరుకోబెట్టడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి ఏడుపు ఆపి బిక్కుబిక్కుమంటూ నా వైపు చూడసాగింది. ఏమ్మాయి ఎప్పుడు చచ్చిపోయింది మీ అమ్మ అనునయంగా అడిగాను. 2 సంవత్సరాలైంది సార్, గుంపులో నుండి అరిసింది శకుంతల. అవునంటమ్మాయి అని గడ్డం కింద చేయేసి తల పైకి లేపాను. ఆ అంటూ తల పైకి కిందకి ఊపింది. ఎందుకు చచ్చిపోయిందమ్మాయి? వివరం అడిగాను. మరే మా అమ్మ మా బాబు ఎప్పుడూ తాగుతుళ్ళా? అందుకు అంది ఒక అక్షరం కూడబలుక్కుంటూ. మా బాబు ఎప్పుడూ తాగుతా ఉంటాడుగా, తాగొచ్చి మమ్మల్ని ఇరగదంతా ఉండేవాడు. అసలేం పని చేయడు, మాకు తినటానికి కూడు ఏమీ తేడు. ఇంకా అమీన్ బాబు కూడా మా తమ్ముడులా, వాడి దగ్గర ఉన్న రూపాయి 10 రూపాయి కూడా లాక్కొని బీడీలు కొనుక్కుంటాడు. ఒకసారి నేనేమో కూడి తింటా కూర్చోనుండా చొరుగుతా వచ్చాడు. వచ్చి రావడంతో వసే లక్ష్మి అంటూ జుట్టు పట్టుకున్నాడు. ఉట్టి పిన్నానికే ఏమీ చేయలేమమ్మ, నాకేమో ఏడుపు వస్తుంది. తలంచి దమ్మిదిమ్మి గుద్ది పోయే ముదనష్టపముండా అంటూ నన్ను అవతలకు నెట్టిపారేశాడు. మంచం కోడు మీద పడ్డా పోయా. అప్పుడు నెత్తురొచ్చింది, అందుకే కదుం కూడా గట్టింది అంటూ నుదుటిని ఉన్న మచ్చ చూయించింది. అయితే మీ నాన్న తంతున్నాడనే మీ అమ్మ చచ్చిపోయిందంటానమ్మాయి? తర్వాత వివరాల కోసం అడిగాను. ఆహా, అది కాదు, ఇదిగే ఎప్పుడూ తాగేవాడు కదా, మా నాన్న పనికి పోడుగా చేపలు అమ్ముకొని మా అమ్మ బియ్యం తెచ్చేది, బిస్కెట్లు తెచ్చేది, గుగ్గిళ్ళు తెచ్చేది, ఎప్పుడూ తాగుతూ ఉంటాడుగా మా బాబు. అక్కడ చెట్టున్నే సెంటర్లో యాప చెట్టు, ఆ యాప చెట్టు కింద అరుగుళ్ళా జాలం మరుగు, ఆడజేరి పేకాట ఆడుకుంటూ ఉండేవాడు. మమ్మేమో పొద్దున్నే కరవాక్కిపోయి పడవలు వస్తల్లా ఆడ చేపలు గంపలకేసుకొచ్చి పాదత్తి మోటుమాల అక్కడికొచ్చి అది అమ్మేది. గుడ్లు మిటకరించుకొని ఒకసారి అట్నే వచ్చాడు. బాగా నిసా మీద ఉన్నాడు కావాల. వచ్చి రావడంతో బయటపడ్డ ఇంత కర్రుంది, అది తీసుకొని ఒక్క ఏటేశాడు. అప్పుడే మమ్మ తల పగిలి నెత్తురు వారవలు అయ్యింది. ఒళ్ళంతా నెత్తురే, గుడ్డలంతా నెత్తురే. ఏమీ చేయకుండానే ఇవాళ తగలబగలు కొట్టాడు. ఇంకా తర్వాత ఏమైనా చేస్తాడని నన్ను మా అమీనుగోడిని తీసుకొని అట్నే నెత్తురుగొడ్డలతోటే బస్ ఎక్కింది. మా అమ్మమ్మ గారి ఊరెళ్ళాం సార్, ఆడ కూడా మన బళ్ళంటి బడే ఉంది. ఆ బళ్ళోకి నేను కూడా పోయా. అబ్బో, ఆ బళ్ళో మాస్టర్ భలే బేకుతాడు సార్, బొర్ర మెసాలుంటాయి ఆయనకి. చెప్పిన మాట వినకపోతే 200-300 గుంజలు తీయిస్తాడు. టీచర్ కూడా ఉండొద్దు సార్, అస్సలు కొట్టదు, నేను టీచర్ దగ్గరే కూర్చుండేదాన్ని అంటూ ఆనందంగా చెప్పింది. అక్కడ కూడా బడికెళ్ళేవన్నమాట. అయితే అక్కడి నుండి మళ్ళీ ఎందుకు వచ్చారు? 6 నెలలు మా అమ్మమ్మ గారి ఊర్లోనే ఉండాం. అప్పుడప్పుడు ఎవరి చేతో చెప్పంపేవాడు మమ్మని రమ్మని. మా అమ్మేమో నేను బోనమ్మ, ఎదవ ఏదో ఒకనాడు వలకాట్లోకి ఈడిసినా ఈడుస్తాడు అనేది. అయితే ఒకరోజు మళ్ళీ మా బాబే వచ్చాడు. నేను గబుక్కున పోయి మంచం చాటుందనుకున్నా. సుకన్య ఇడ్రామ్మే అంటూ నన్ను పిలిచాడు. నాకప్పుడు భలే భయం పుట్టింది. మా అమ్మ కూడా లేచి ఇంట్లోకి పోయింది. మా అయ్యి వెనకమాల ఇంట్లోకి పోయాడు, బతిమలాడాడు, గడ్డం పట్టుకున్నాడు, ఇంకెప్పుడూ తాగనని ఒట్టేశాడు. ఇంకా కొట్టనంటే కొట్టనన్నాడు. అయినా మా అమ్మ ససేమి రాంది. అంతలోకే మా అమ్మమ్మ వచ్చి సేడా మడా తిట్టింది. మా పిల్ల రాదుపోరా అంటూ కేకరిచ్చి మకాన ఊసింది. అయినా కాళ్ళకి ఏళ్ళకి పడ్డాడు. అప్పటికి ఇద్దరూ మెత్తబడ్డారు. ఇంకా మళ్ళీ గొడ్డలు బొమ్మలు సంచిలో పెట్టుకున్నాం అంటూ పొయ్యి వైపు చూసింది. పుల్లలు బయటకు వచ్చి ఆరిపోతుండటంతో అటు పరిగెత్తి పుల్లలు లోపలికి తోసి మంటేసి మళ్లీ వచ్చింది. ఆ అమ్మాయి జ్ఞాపకాలను పంచుకోవడానికి ప్రయత్నించడంలో ఒక రకమైన అనుభూతిని పొందడం గమనించాను. అందుకే అన్నీ వింటూనే కూర్చున్నాం. అప్పుడు నిన్ను తీసుకుని ఈ ఊరొచ్చిందా అన్నాను పొడిగింపుగా. ఆ, మా అమ్మ నేను మా బాబు అందరమే బస్సుకి వచ్చాం. సింగరాయకొండ దాకా వచ్చి అక్కడ నుండి రైలు బండి ఎక్కాం. బండిలో నాకు మా బాబు బిస్కెట్లు, జామకాయలు, పప్పుబిళ్ళలు ఇంకా శానా కొనిపించాడు. రైలు బండి ఎక్కితే భలే బాగుంది. ఓ, ఎంత పెద్దదని ఈ చివరెక్కి ఆ చివరకు పోవచ్చు. నేను అటు ఇటు తెగ పరిగెత్తాను. తర్వాత బస్ ఎక్కి మీ ఊరు వచ్చారా అన్నాను. వదిలేస్తే రైలు బండితోటి తెల్లారేటట్టుందని. అవును, మా అమీన్ బాబుగోడు కూడా అప్పుడే మొదటిసారి రైలు ఎక్కడం. ఇద్దరం కలిసి భలే ఆడుకున్నాం రైల్లోనే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. మమ్మ పోయిన తర్వాత బడి మానేసి బేల్దారి పనులకు వెళ్ళాడు. నాగరాజు, పోలయ్య వాళ్లతోటి వెళ్ళాడు దిగులుగా అంటుంటే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మరి మీ అమ్మ అసలెందుకు చచ్చిపోయింది, తొందరగా ముగిద్దామని ప్రశ్నించాను. మమ్మ, మేము వచ్చాంగా ఊరి నుంచి, అప్పుడు కొద్ది రోజులు మా నాన్న తాగల. ఒకరోజు రేత్రిపూట నేను నిద్రపోయిన తర్వాత ఎందుకో ఇద్దరూ తగాద పెట్టుకున్నారులాగుంది. ఆ అరుపులకు ఉలిక్కిపడలేశాను. ఇద్దరూ కలబడ్డారు. అప్పటి నుండి మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. అసలు తాగుడు మానేస్తేగా ఊరికే మా అమ్మ అటు బురిడి కొట్టించాడు. మళ్ళీ అప్పటి నుండి ఇంట్లో గోల చేస్తానే ఉన్నాడు. ఒకరోజు ఏదో కాగితం తెచ్చి దానిమీద ఏలుముద్ర వేయమన్నాడు. ఎందుకంట ముద్ర అంది మమ్మ. చెబితే గాని ఏవా, అంతలావు గౌనేరువు ఎప్పుడయ్యావే, ఇదిగో చెబుతుండా ఈను. మీ అమ్మగారి పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఇసుక పొలం ఉందే, అది నా పేరును రాయటానికే ఏలుముద్దుర్లు అన్నాడు. నా బొందిలో ప్రాణం ఉండంగా అది జరగదు. ఇప్పుడు దాకా ఉండయన్నీ అమ్ముకు నూకి తాగి తగలేసిన చాలా, ఇది కూడా రాసిస్తే దాన్ని కూడా అమ్ముకొని తగుదామనా? చస్తే ఆ పని మాత్రం చేయను, తెగేసి చెప్పింది మా అమ్మ. అప్పటికి మనిషి బాగా తాగుండాడు. జుట్టు లంకించుకొని వంగబెట్టి బాధనం మొదలుపెట్టాడు. మా అమ్మ ఏడుస్తానే నన్ను కొట్టు సంపు, నేనుగా ముద్ర ఏనంటే ఏనని మొండికేసింది. అప్పుడులా కాలుతోటి చేతితోటి తెగదన్నాడు, పడేసి ఈడ్చాడు. నాకు ఇంక భయం పుట్టి పరిగెత్తుకుంటా బళ్ళకు వచ్చాను. ఆ తర్వాత జరిగిందంటే అమీనుగోడు కూడా బడికొచ్చాడు. తలగోక్కుంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ బడి వదిలిపెట్టినాక ఇంటికి పోయాం. తలుపేసి ఉంది, తలుపు తోసాం. బయట చిలుకు తీసి ఉండా కానీ రాలా, లోపల గడిపెట్టి ఉంది కామాల. దమా దమా తలుపు బాదినా రాలేదు. పక్కనోళ్ళు కూడా వచ్చారు, అందరూ పోగయ్యారు. ఏండ ఉంటే మా బాబును కూడా పిలుచుకొచ్చారు. అందరూ కలిసి తలుపు పగలగొట్టి లోపలికెళ్లారు. మా అమ్మ చచ్చిపోయినట్టింట్లో పడింది. మా బాబు ఒకటే ఏడుపు లంకించుకున్నాడు. చేసిందంతా చేసి ఏడుస్తున్నావాని మా బాబునే సెడామాడా తిట్టారు అందరూ. ఉరిగడ్డేసి బయట పండేశారు. అప్పటి నుండి రోజు మా అమ్మ కళ్ళలోకొచ్చి మా బాబు గుండెల మీదకెక్కి తొక్కుతుందంట. అందుకనే ఆ ఇల్లు వదిలేసి ఆడ ఉండలేక ఏడ గుడిసి కట్టి ఏడకు తీసుకొచ్చాడు మా బాబు. అయితే నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా అమ్మాయి అన్నాను జాలిగా. తర్వాత మా అమ్మమ్మ కూడా గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. అక్కడికి వెళ్తే మా మామ పెళ్ళాం బలే సొప్పనాతి మనిషి సాయ అట్నే ఉరిమురిమి చూసిద్ది. అక్కడికి వెళ్తే మా కూడు కూడా సరిగా పెట్టదు. అందుకే మా మామ రమ్మన్నా మేమే వెళ్ళాం. ఇప్పుడు మా బాబు నేనే ఉండేది, అమీనుగోడు కూడా లేడుగా. అందుకే పనులన్నీ నేనే చేయాలి. ఎప్పుడన్నా చేపల కూర గుల్ల మాంసం అయితే మా బాబే వండుతాడు. అప్పుడప్పుడు మా బాబును చూస్తే భలే భయం పుట్టుద్ది. నన్ను ఒళ్ళో కూకోబెట్టుకుని తాగిన మైకంలో భలే ఏడుస్తాడు. అప్పుడు నేను కూడా ఏడుస్తాను. అందుకే చీకటి పడుతుందంటే నాకు భలే భయం పుట్టుద్ది. గబ్బుగీమి చీకట్లో ఒంటెలు వచ్చినా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంటాను, కానీ లేవనే లేవను. అలా తాడి చెట్లు కాడ చాలా మందికి తెల్లగుడ్డలు కట్టుకొని కనిపించిద్దంట మా అమ్మ. అందుకే ఇంటి ముందంతా రేగ్గంప పాతాడు మా బాబు. అదిగో ఆ తడికి కట్టిన బొంతజముడు కూడా అందుకే. అప్పుడప్పుడు నాకు కూడా కల్లోకి వస్తుంది, మా అమ్మ బాగా చదువుకోమ్మా అంటది, ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా ఏందేందో చెప్పుద్ది. నాకు మెలకు వచ్చి చూస్తే మా బాబు పక్కనే ఉంటాడు, గట్టిగా పట్టుకొని పడుకుంటా అంటూ ఆ అమ్మాయి భయం భయంగా చెబుతుంటే గుండె పిండేసినట్టయింది. సరే సుకన్య, నీకు పని ఉన్నప్పుడు పని చేసుకొని తొందరగా బడికి రావాలా, అంతేగాని బడి ఎగ్గొట్టకూడదు అని చెప్పాను. అటనే అంటూ ఆ అమ్మాయి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం గిన్నె మీద మూతీసి తెడ్డుతో అన్నం ఉడికింది లేనిది చూస్తుంది. ఇంక పోదాం పదండ్రా అంటూ ఇంకో ఇంటికి పోవడానికి లేసామా గాని, బడికి రాని పిల్లలందరికీ వాళ్ళ కథ వెనుక వాళ్ళ స్థితిగతులు కష్టసుఖాలు దారిద్ర్యం ఎన్నెన్నో కారణాలుంటాయి అనేది నగ్న సత్యం. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ముందుకు కదిలాము.

మీరు ఇంతవరకు బడి ఎంతెంతో దూరం కథానికి విన్నారు. సమర్పణ శ్రీ ఎం వెంకటేశ్వర్లు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె. అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ది, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవలసిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకా తీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
2: 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. పోస్టల్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7 3 బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం అని చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీతాలకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
1: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32 పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెనలకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం, తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోళ్లు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సున్నకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి, ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా ఉపాధి మార్గంగా బుట్టల తయారీ అనే అంశం మీద శ్రీమతి పి ఉషారాణి గారితో పరిచయం వింటారు.
7: నేటి ఆధునిక యుగంలో ఎన్నో కొత్త వస్తువులు వాడకంలో ఉన్నప్పటికీ సంప్రదాయ వస్తువుల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. వాటికి ఆధునికతను జోడిస్తూ నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతున్న నాటి సంప్రదాయ వస్తువుల్లో ఒకటైన బుట్టల తయారీ గురించి, ఇంకా వాటిలో రకాల గురించి ఆ రంగాన్ని ఉపాధిగా ఎంచుకుని విజయాన్ని సాధిస్తున్న పి ఉషారాణి గారు మన ముందున్నారు. వారిని కలుసుకుని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉషారాణి గారు.
8: నమస్తే మేడం. నా పేరు ఉషారాణి, మాది గూడవల్లండి. అయితే నేను కుషే వైరు బుట్టలు, బద్ద వైరు బుట్టలు, పిల్లలకి బాక్సులు పెట్టే చిన్న బుట్టలు, ఫంక్షన్లకి గిఫ్ట్గా చిన్న బుట్టలు అన్నీ అల్లుతాం మేడం. మేము
7: మీరు ఎన్ని రకాలు చేస్తున్నారు?
8: నేను 4 రకాలు చేస్తున్నారు మేడం.
7: ఏవేంటివి?
8: పెద్ద బుట్టలండి, బట్టలు ఫంక్షన్లకి తీసుకెళ్ళడానికి పెద్ద బుట్టలు, క్యారేజీ బుట్టలండి. మళ్ళీ ఫంక్షన్లకేమో ఇంకా చిన్న బుట్టలండి. నిలువుగా క్యారేజీ పెట్టుకోవటానికి లూజ్గా ఉండే హ్యాండిల్స్ పట్టుకుని తీసుకెళ్లే ఇవి వేరే ఉన్నాయండి. 4 రకాలండి.
7: వీటి తయారీకి ముడి పదార్థంగా వేటిల్ని ఎంచుకుంటారు? ఏమేమి అవసరం అవుతాయి మీకు?
8: మాకు వైర్ అవసరం అవుతుంది మేడం. అది 2 కట్టలు, ఒకటి డార్క్ ఒకటి లైట్ పెడతాం మేడం. పెద్ద బుట్టకైతే మాత్రం 450 రూపాయలు అవుతుందండి. అల్లినందుకైతే మాత్రం 45 రూపాయలండి. కేజీ బుట్ట అయితే 600 రూపాయలు వస్తాయి మేడం. అది 6 రోజుల్లో అల్లుతాం మేడం బుట్ట.
7: ఒక పెద్ద బుట్ట అల్లడానికి
8: 6 రోజులు టైం పట్టిద్దండి.
7: ఇంకా దానికి హ్యాండిల్ కూడా వేస్తుంది?
8: హ్యాండిల్ కూడా 1 రోజు పట్టిద్ది మేడం.
7: హ్యాండిల్ కే 1 రోజు పడుతుంది?
8: 1 రోజు. హ్యాండిల్ అల్లి కుట్టాలి కదా, అందుకని 7 రోజులు పట్టిద్ది మేడం.
7: మరి మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? మీకు
8: ఎలా వస్తుంది అంటే చిన్నపిల్లల స్కూల్ కి తీసుకెళ్తారు గా మేడం, అవి కవర్లో పెట్టుకుని అలా తీసుకెళ్లారు. షాపుల్లో అయితేనేమో కొంచెం చిరిగిపోతాయి కదా పిల్లలు, అటేసి ఇటేసి. ఈ బుట్టలైతే

0: ఉపయోగంగా ఉంటాయి అని చెప్పి బుట్టలు ఎక్కువ తీసుకుంటారు మేడం. స్కూల్ పిల్లలకి ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు అయ్యే ఇస్తున్నారు మేడం. జాకెట్ మొక్క బొట్టు పెట్టి దాంట్లో అరటిపళ్ళు తాంబూలం పెట్టి చిన్న బుట్టలు ఇస్తున్నారు ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు.
1: అంటే మీరు తయారు చేయడానికి మీ దగ్గరికి ఆర్డర్ ఏ రకంగా వస్తూ ఉంటుంది?
0: మా ఊర్లోనే మాకు ఈ పనిచేసే వాళ్ళు వెళ్ళి చెప్తా ఉంటారు, ఇట్లా పలానే ఉషారాణి గారు చేస్తున్నారు అని అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారండి నా దగ్గరికి ఆర్డరు. నేను వాళ్ళ చేత కూడా చేయించుకుంటాను, షాపు వాళ్ళు కూడా తీసుకుంటారండి అప్పుడప్పుడు. అంటే బజార్లో ఎక్కువ ఈ బుట్టలు వాడుతున్నారు.
1: మరి ఇవి తయారు చేయడానికి పెట్టుబడిగా మొదలు ఎంతతో స్టార్ట్ చేశారు?
0: నేను 20,000 తీసుకున్నాను మేడం, బ్యాంక్ లింకేజీ 20,000 తీసుకుని స్టార్ట్ చేశాను. దీనిది 100,000 తీసుకున్నాను మేడం, తీసుకుని ఇప్పుడు ఎక్కువ చేయగలుగుతున్నాను.
1: మరి మీ పెట్టుబడికి, మీరు తయారు చేసే ఖర్చులకి ఇప్పుడు మీకు అమ్ముడుపోతున్న దానికి గిట్టుబాటు అవుతుంది?
0: గిట్టుబాటు అవుతుంది మేడం. మనం బయటకు వెళ్ళి పని చేసుకోలేం కదా, అందుకని చెప్పి ఇంట్లో కూర్చుని చేసుకునేది కాబట్టి మనకు బాగానే గిట్టుబాటు అవుతుంది.
1: మీరు ఇంటి దగ్గరే చేస్తారండి?
0: ఇంటి దగ్గరే చేస్తాను మేడం.
1: మీరు ఒక్కరే సొంతంగా చేసుకుంటున్నారా, మీకు ఎవరైనా?
0: ఇద్దరు ముగ్గురు ఉన్నారండి వర్కర్స్. ఆర్డర్లు ఇచ్చినప్పుడు వాళ్ళ చేత కూడా అల్లిస్తాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటది, వాళ్ళకి సహాయం నేను చేసినట్టు ఉంటది అనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా నేర్పుతున్నాను మేడం.
1: మరి ఎప్పుడు ఉంటుందండి మీకు పని?
0: ఉంటదండి, ఎప్పుడు ఉంటది. డ్వాక్రా బజార్లో కూడా వెళ్తాను మేడం. నేను గుంటూరు విజ్ఞాన మందిరంలో పెట్టినప్పుడు చేశాను, హైదరాబాద్ నక్లెస్ రోడ్లో పెట్టాను, ఢిల్లీ ఆంధ్ర భవనంలో పెట్టాము, వెళ్ళాను మేడం నేను.
1: అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టి మీ
0: అట్లా కూడా వెళ్తాను.
1: ఈ ఉపాధిని ఎంచుకునే ముందు మరి ఈ రంగంలో మీరు ఏమైనా శిక్షణ తీసుకున్నారా ప్రత్యేకంగా?
0: నేనేం తీసుకోలేదు మేడం, ఎవరో వాళ్ళతుంటే చూసి నేను నేర్చుకుని ఇట్లా చేసుకుంటా ఉంటే కొంతమంది అడిగితే వాళ్ళకి ఊర్లో ఆర్డర్లు ఇస్తే చేసేదాన్ని మేడం. ఇప్పుడు ఫంక్షన్లకు కూడా వేస్తున్నాను, షాపులకు కూడా ఇస్తున్నాను.
1: మామూలు బుట్టలకి ఇంకా ఏమన్నా మెరుగులద్ది, రంగులు ఇంకా కొత్త పుంతలు తొక్కే విధంగా ఆధునికతను జోడించి ఇంకా ఏమేం చేయగలరు బుట్టలు?
0: బుట్టలకే మనం డిజైన్ వేస్తాం మేడం. ఆ డిజైన్ మనం ముందు పేపర్ మీద గీసుకుని అది ఎంచుకోవాలి, బుట్టకి ఇదైతే సెట్ అవుద్ది అని. డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి మేడం. అది చేస్తే పైదాకా వచ్చేది ఇన్ని లింకులు అని పెట్టుకుంటాం కదా, 50 అని 60 అని, అట్లా పైకి వచ్చేసరికి అది పూర్తయిపోతుంది ఆ డిజైన్.
1: మీరు డిజైన్ ముందు పేపర్ మీద
0: గీసుకుంటాం, లింకులు పెట్టుకుని ఇంత వస్తుంది అంతే ఐడియా ఉంటది మాకు, దానికి సరిపోను డిజైన్ గీసుకుంటాం పేపర్ మీద గీసుకుని బుట్టగా పెడతాం. మళ్ళీ క్యారేజీ బుట్టలకి వాటికి వేరే లైన్లు అవి కూడా లింకులు పెట్టుకుంటాం మేడం. చిన్న బుట్టలకైతే చిన్న డిజైన్, పెద్ద బుట్టలకైతే పెద్ద డిజైన్లు, కోషియా వైర్ వరకే డిజైన్ పెట్టి మనం అందంగా అల్లుతాము. అయ్యే నిండు కలర్స్ ఉండి బాగున్నాయి నీ దగ్గర అని చెప్పి అందరూ మనకివ్వడం జరుగుతుంది.
1: ఇది కేవలం మన ఊహాశక్తిని పట్టుకుని
0: చేస్తున్నాం అంతే.
1: ఉషారాణి గారు, ఇంకా బుట్టలు ఒకటేనండి, ఇంకా ఏమన్నా అనుబంధంగా?
0: డోర్ కర్టెన్స్, ఫ్రిడ్జ్ల మీద కవర్లు, మిక్సీ మీద కవరు, అట్లా టీపాయ మీదకి అలా కూడా చేస్తాం మేడం.
1: అవి వేటితో తయారు చేస్తుంటాం?
0: అవి ఊలు ఉంటాయండి కొన్ని, కొన్ని కోషియా వైర్తోనూ చేస్తాము. డోర్ కర్టెన్లు అయితే కోషియా వైర్తో చేసి గవ్వల లాంటి, గజ్జెల లాంటివి పెడతాం మేడం. ఈ ఫ్రిడ్జ్ మీద కవర్లు, ఈ మిక్సీ మీద కవర్లు, ఇలా టీపాయ మీద ఇలాంటివి అయితే మాత్రం ఊలుతో అల్లుతాం మేడం.
1: మీకు ఇప్పుడు ఈ వాడకం ఎలా ఉందనిపిస్తుంది? మీకు వచ్చే ఆర్డర్ని బట్టి తెలుస్తుంది కదా.
0: వాడకం మంచిగానే ఉందని అనిపిస్తుంది మేడం నాకైతే.
1: మీకు బాగా డిమాండ్?
0: బాగా డిమాండ్ గానే ఉంది మేడం.
1: ఆదాయం ఏ రకంగా వస్తుంది?
0: బాగానే వస్తుంది మేడం, కూర్చుని చేసుకునేది కాబట్టి, మనం బయటకు వెళ్ళి చేసుకోం కాబట్టి మంచిగా ఉంది ఆదాయం.
1: ఇందాక ఎగ్జిబిషన్ లో పాల్గొంటూ ఉంటామని చెప్పారు, మరి ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఈ వివరాలు మీకు ఎలా అందుతాయి? ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీ వస్తువులు ముందుగానే చాలా రకాలు మోడల్స్ అన్ని పెట్టుకుని అక్కడ రెడీగా ఉండాలి. మరి ఇవన్నీ ఎంత టైం ముందు మీరు ప్రిపేర్ చేసేసుకుంటారు?
0: 2-3 నెలల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం మేడం. మేము ప్రిపేర్ అయ్యి అక్కడ రెడీగా పెట్టుకుని, వస్తువులన్నీ రెడీగా పెట్టుకుని, మాకు డ్వాక్రా బజార్ నుంచి మన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మేడం, వాళ్ళు చెప్తే మేము అవి తీసుకుని వెళ్తాము.
1: ఎగ్జిబిషన్ లో మీ సేల్స్ ఎలా ఉంటాయి, అమ్మకాలు ఎలా ఉంటాయి?
0: అమ్మకం బాగానే ఉంది మేడం, చేసాం మేము, బాగానే ఉంది అక్కడ.
1: మరి కొనుక్కునే వాళ్ళు బాగానే ముందుకు
0: బాగా వచ్చారండి, హైదరాబాద్ లోను అక్కడ బాగా సేల్స్ ఉందండి.
1: ఇలా ఎగ్జిబిషన్ లో పాల్గొని ఇలా అమ్మకం చేయడం ద్వారా మీకు మళ్ళీ వ్యక్తిగతంగా ఆర్డర్లు ఏమన్నా రావడం, పెరగడం ఏమన్నా జరిగిందా?
0: వచ్చింది మేడం, హైదరాబాద్ లో చేయమని అడిగారు అక్కడ చూసి, కానీ వర్కర్స్ లేదని ఇప్పుడు చేయలేకపోతున్నాను.
1: మీ దగ్గర ఎంతమంది పనిచేస్తూ ఉంటారు?
0: 4-5 ఉంటారండి ఇప్పుడు ప్రస్తుతానికి.
1: ఇంకా కర్టన్లు, టీవీ వైర్లు అన్నారు, వాటిలో కూడా చాలా మోడల్స్ వచ్చాయి, చాలా బొమ్మలు వచ్చాయి.

0: రకాలుగా ఉంటాయి, మీరు ఎలాంటివి తయారు చేస్తూ ఉంటారు?
1: మేము హంసలు, మైల్ డిజైన్, గోపికలు అంటారండి అలాంటివి, చిన్న చిన్న లేడీలు, కుండలు లాంటివి, అలా డిజైన్, ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వేస్తారు.
0: మరి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు బొమ్మలు గానీ ఈ డిజైన్లు గానీ సెలెక్ట్ చేసుకుంటారు? మీరు ఇన్ని రకాల మోడల్స్ వాళ్ళకి చూపించి
1: మేమే సెట్ చేస్తాం మేడం.
0: మీ దగ్గర రకరకాలుగా
1: ఉంటాయి కాబట్టి చూపించి మేమే సెట్ చేస్తాం.
0: డోర్ కర్టన్లు, దుప్పట్లు ఇలాంటివన్నీ చేసేటప్పుడు రంగుల ఎంపిక ఎలా చేసుకుంటారు? ఈ ముడి పదార్థాలు ఏమేమి అవసరం అవుతాయి?
1: ఊలండి, అది కూడా డార్క్ ఒకటి లైట్ ఒకటి మేడం. ఆ ఊలు ఉండల్లాగా ఉంటాయి, అవి ఎంచుకుంటాం మేడం. డిజైన్ మాత్రం పేపర్ మీద గీసుకుని వేస్తాం మేడం. ఎలా చేయాలి అనేది ముందు ప్రిపేర్ అయ్యి ఉండి అప్పుడు మొదలుపెట్టి చేస్తాం మేడం.
0: ఈ కర్టన్లు వీటికి కూడా,
1: వాటికి కూడా
0: పేపర్ మీద ఉన్న బొమ్మని ఊలు మీదకి తేవడానికి ఆ షేప్స్ ఎలా కుదురుతాయి మీకు?
1: ఒక సూది లాంటిది ఉంటది మేడం, దాన్ని ముడిలుగా ఎంచుకుంటాం. ముడిలాగా వేసేసి ఆ డిజైన్ వచ్చేలాగా చేస్తాం మేడం. వెనక డోర్ కర్టిల్కి మ్యాటి కుట్టేవాళ్ళు కదండి, ఆ డిజైన్లు ఎంచుకున్నాను. దీనికి బుట్లకు కానీ వీటికి కానీ అది ఎంచుకుని వీటి మీద ఫ్లవర్స్ వచ్చేటట్లుగా అల్లుతున్నాం మేడం.
0: ఇప్పుడు ఫ్రిడ్జ్ కవర్లు కానీ లేకపోతే ఈ కర్టెన్స్ కానీ దుప్పట్లు కానీ రకరకాలు వచ్చేస్తున్నాయి, వీటి వాడకం ఎలా ఉంది?
1: కూలు కదా ఇది, మెత్తగా ఉంటది, స్మూత్ గా గీతలు పడ వాటి మీద, టీవీలకి వాటికి వేరే ఏమైనా వేస్తే గీతలు అయి పడతాయి కదా, అందుకని ఇయే పెడుతున్నారు మేడం.
0: మీరు తయారు చేసిన ఈ సామాగ్రిని మరి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు?
1: మార్కెటింగ్ అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికి ఎక్కడికి ఆర్డర్లు వాళ్ళంతటికి వాళ్లే వచ్చి తీసుకెళ్తారు మేడం. మనం ఏమి తీసుకెళ్ళి అవసరం లేదు, వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మా దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి.
0: ఇవి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు?
1: ఇవి తయారు చేయడానికి వారం పట్టిద్ది మేడం. డోర్ కర్టెన్ అయితే, ఫ్రిడ్జ్ది అయితేనేమో 3 రోజులండి, మిక్సీది అయితేనేమో 2 రోజులండి.
0: ఇలాంటి వాటికి కూడా ఎప్పుడు పని ఉంటూనే ఉంటుందా, లేకపోతే ఆర్డర్ వచ్చినప్పుడు చేసుకోవడం లేకపోతే ఆగిపోవడం అలా
1: ఉంటానే ఉంటది మేడం? ఎప్పుడు వస్తువులు, రేపేనా ఆర్డర్ వస్తే వెంటనే ఇవ్వాలి కదా మనము, అందుకని ఎప్పుడు చేస్తానే ఉంటారు.
0: మరి మీరెవరికైనా ఇంకా శిక్షణ ఇస్తున్నారా?
1: ఇస్తున్నామండి, 4 ఇస్తున్నాం. నా ద్వారా వాళ్ళు కూడా చాలా ఆదాయం పొందుతున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంటుంది, మన ద్వారా ఆదాయం వస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నారు మేడం వాళ్ళు.
0: మరి ఒక గృహిణిగా ఇంట్లోనే తయారు చేస్తున్నారని చెప్పారు, ఇన్ని రకాల బుట్టలు, మళ్ళీ ఇటు కర్టన్లని, ఫ్రిడ్జ్ కవర్లని ఇన్ని రకాలు చేస్తూ ఇంట్లో పని, ఇటు ఈ పని, మీరు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు దీనికి?
1: పొద్దున్నే 8 గంటలకల్లా ఇంట్లో పని అంతా చేసుకుంటాం మేడం. 12-1 గంట దాకా ఇదే పని మీద ఉంటాము. అక్కడి నుంచి ఒక లంచ్ అవర్ అండి, అది అయినాక మళ్ళీ 2 గంటల దాటిన దగ్గర నుంచి 4 గంటల వరకు చేస్తాం మేడం. మళ్ళీ సాయంత్రం పని, అట్లా ఆ మధ్యలో చేస్తా ఉంటాం మేడం, వర్కర్స్ నేను.
0: ఇప్పుడు దీనికి రేట్ ఎలా ఉంది, ధర ఎలా పలుకుతోంది మార్కెట్?
1: మన కూలి మనకు గిట్టుద్ది,
0: మనం పెట్టిన
1: పెట్టుబడికి అదనం వస్తుంది మేడం. కోసే వైర్లే కదా, ఆ బుట్టలు, ఊలు, అల్లకము, ఈ కవర్స్ అయ్యి మొత్తం కలిపి చేస్తున్నాం కాబట్టి బిజినెస్ బాగానే ఉంది మేడం.
0: మనకి నష్టం రాకుండా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కనీసం ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది?
1: ప్రస్తుతానికి 25,000 మొదలు పెట్టచ్చు మేడం. మొదలుపెట్టి దాని ద్వారా మనం ఆదాయం పొంది దాన్ని పెంచుకోవచ్చు.
0: బాగుంది, మీరు ఈ రంగంలో సంతృప్తిగా ఉన్నారైతే.
1: సంతృప్తిగా ఉన్నాం మేడం.
0: గ్రామీణ ప్రాంతాల మహిళలైనా అనేక రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ దిశలో విజయాన్ని సాధిస్తూనే ఉన్నారని ఉషారాణి గారు రుజువు చేస్తున్నారు. నమస్కారం అండి ఉషారాణి గారు.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఉపాధి మార్గంగా బుట్టల తయారీ అనే అంశం మీద శ్రీమతి పి ఉషారాణి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విశేషాలు. జూనోసిస్ డే అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వచ్చే అంటువ్యాధులలో ఎక్కువగా జంతువుల ద్వారానే వస్తున్నాయని మనందరికీ తెలిసిందే. కోవిడ్-19, ఎబోలా, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ మనకు అనుభవమే కదా. ముఖ్యంగా జూనోటిక్ వ్యాధులు ఎలా వస్తాయో ఒకసారి గమనిద్దాం. జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం లేదా వాటిని తాకటం ద్వారా పిచ్చి కుక్క కరవడం వల్ల రేబిస్ రావటం అనేది అందరికీ తెలిసిందే. ఇంకా జంతువులు తిరిగే ప్రదేశాలు, వాటి గూళ్ళు లేదా కోడఫారాలు వంటి చోట్ల అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వల్ల వైరస్ లేదా బ్యాక్టీరియా మనకు సోకడం మనం వింటూనే ఉన్నాం. దోమలు, నల్లులు, ఈగలు, గోమార్లు జంతువులను కుట్టి ఆ తర్వాత మనల్ని కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకడం గురించి కూడా మనం వింటూనే ఉన్నాం. అంతేకాక సరిగా ఉడకని మాంసం తినడం, పచ్చిపాలు తాగడం లేదా జంతువుల మలమూత్రాలతో కలుషితమైన నీరు, కూరగాయలు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో కుక్కలను, పిల్లులను, పక్షులను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తున్నారు. కాబట్టి వాటి వల్ల మన వల్ల వాటికి, వాటి వల్ల మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పెంపుడు జంతువులకు సమయానికి రేబిస్ మరియు ఇతర వ్యాక్సిన్లు వేయించాలి. ఇది ప్రాణాలకే కాదు కుటుంబ ఆరోగ్యానికి కూడా రక్షణ. వాటిని తాకినప్పుడు, వాటికి ఆహారం పెట్టినప్పుడు లేదా వాటి మలమూత్రాలను శుభ్రం చేసినప్పుడు తప్పనిసరిగా సబ్బుతో 3-4 సార్లు కడుక్కోవాలి. వాటి శరీరం మీద నల్లులు, గోమార్లు లేకుండా చూసుకోవాలి. ఇవి జంతువుల రక్తాన్ని తాగటమే కాకుండా మనుషులకు కూడా ప్రమాదకరమైన జ్వరాలను సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా సరైన సమయానికి పెంపుడు జంతువులు డల్గా ఉన్నా, ఆహారం సరిగా తినకపోయినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందచేయాలి. జూనోటిక్ వ్యాధుల పట్ల సరైన అవగాహన కలిగి ఉంటే జంతువులు, పక్షుల ద్వారా కలిగే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మన పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని, మన ఇళ్లల్లో పెంచుకునే జంతువుల, పక్షుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదం చేద్దాం. కార్యక్రమంలో మీరు ఇంతవరకు జూనోసిస్ డే సందర్భంగా విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: पर जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా 100% లవ్ చిత్రానికి హరిణి పాడిన పాట వింటారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: నైన్టీన్ 1947 ఏ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి రూప్ కుమార్ రాథోడ్, హరిణి పాడిన పాట వింటారు.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: మీరు వింటున్న ఈ పాట బద్రీనాథ్ చిత్రానికి రేవంత్ శ్రావణి భార్గవి గానం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు.
0: కార్యక్రమంలో వినబోతున్న పాట అపార్ట్మెంట్ చిత్రానికి ఆర్పి పట్నాయక్ గానం.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు ఉన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రాయోజిత కార్యక్రమం ఎన్సీఆర్టీ ఇప్పుడు వింటారు.

0: टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए, कल फिर मिलेंगे, नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम मीरिंत वरकु विन्नारू आकाशवाणी एफएम रेनबो 102.2 టీన్ టైం ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా బెజవాడ చిత్రం నుండి ఈ పాట వినండి.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: బాడీగార్డ్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వింటారు.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చిత్రానికి శ్రీకృష్ణ దీప్తి మాధురి గానం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా జర్నీ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వింటారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట మా ప్రేమ. ఈ చిత్రానికి హేమచంద్ర, గీతామాధురి గానం.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి యువలయ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రకటించిన కార్యక్రమం హిందీ పాఠం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్, బయటో కేసే హో?
3: టీక్ హూ అధ్యాపికాజీ.
4: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాహతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
3: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
4: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు?
3: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
4: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
3: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
4: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
3: జీ అధ్యాపికాజీ.
4: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరోన్ తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టీ పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీ పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీ పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మనం లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది. అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయేకి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్ అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో బాష్వంత్ కైసే లిఖనా హై?
3: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
4: ప్రధానాధ్యాపక్ జీ
3: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
4: అచ్చా ఠీక్ హే. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హే. అడ్రస్ రాయాలి, ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హే. ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖనా హే అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖనా చాతే హే ఉస్కే బారేమే లిఖనా హే, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షా కా ఛాత్రు హూ, అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షా కా ఛాత్రు హూ అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాళ్ళే

0: లడకీ హోతో మై సాఫీ కక్షాకా ఛాత్రా హూ అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్ సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతా, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహీ సక్తా, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈరోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హే, అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ, మే దో దిన్
0: ముజే దో దిన్ సే
1: ముజే దో దిన్ సే బుఖార్ హే, మే ఆస్పతాల్ జానా చాహతా హూ, ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ, ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ తీన్ దిన్కి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారీ చాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది లైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారీ ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్, తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమస్మే ఆగయా బాస్ఫ్రెండ్?
1: జీ అధ్యాపికా జీ.
0: తో బతావ్ పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే, అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర్ రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హే, పత్ర లిఖితే సమయ్ ధ్యాన్మే రక్నా జరూరీ హే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, సరేనా?
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా ఆ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగే, బుఖార్ జ్వర్ జ్వరం,
1: బుఖార్ జర్వ్ జరన్,
0: మహోదయ్ మహాశయ్ ఆర్య,
1: మహోదయ్ మహాశర్ ఆర్య,
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు,
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు,
0: చుట్టి అవకాశ్ సెలవు,
1: చుట్టి అవకాశ్ సెలవు,
0: కృపా దయ దయగలిగి ఉంటాం,
1: కృపా దయా దయా,
0: కక్ష వర్గ్ తరగతి,
1: కక్ష వర్గ్ తరగతి.
0: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్రమే కౌన్ అస్వస్థ హే,
1: పత్రమే సురేష్ అస్వస్థ హే,
0: సురేష్ నే కితనే దినోంకి చుట్టీ మాంగి,
1: సురేష్ నే 3 దినోంకి చుట్టీ మాంగి,
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హే,
1: సురేష్ సాత్వీ కక్షా కా ఛాత్ర హే.
0: అచ్చా అబ్ కుచ్ భాషాంశ దేఖేంగే, అంత్యాక్షరి విధికే అనుసార్ చార్ శబ్ద బనానా, అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అనమాట. పహలే మై కర్కే బతాతీ హూ బాద్ మే తుమ్ బతానా. ప్రధానాధ్యాపక్ కలం మన్ నమస్కార్ రస్ ఏసే, ఎక్ బార్ సునో, ప్రధానాధ్యాపక్ కాసే అంత హోతా హే, ఫిర్ దూసరా శబ్ద కలం కాసే శురువాత్ హువా, మాసే అంత హువా, మాసే తీసరా శబ్ద లిఖనా హే మన్, నాసే చార్వా నమస్కార్, ఆర్ రాసే పాంచ్వా రస్. అబ్ తుమ్ బతావో మహోదయ్,
1: మహోదయ్ యాత్ర త్రిభుజ్ జాన్ లాభ్,

0: సర్కార్.
1: సర్కార్ రవి, వినయ్ యజ్ఞ జ్ఞాని.
0: ఆస్పతాల్
1: ఆస్పతాల్ లలిత తారక్ కవిత తేజ.
0: పాఠశాల
1: పాఠశాల లాలిమ మాత తైన నాచన.
0: అచ్చా అబ్ కుచ్ పర్యాయవాచి శబ్ద లిఖేంగే
1: జీ అధ్యాపికా జీ.
0: ఆజ్ఞాకారి వినమ్ర ఆజ్ఞాపాలక్.
1: ఆజ్ఞాకారి వినమ్
0: వినమ్ర
1: వినమ్ర ఆజ్ఞాపాలక్.
0: కక్ష దర్జ వర్గ్
1: కక్ష దర్జ వర్గ్.
0: దినాంక్ తారీఖ్ తిది
1: దినాంక్ తారీఖ్ తిది.
0: కృపా దయా కరుణ
1: కృపా దయా కరుణ.
0: చుట్టి అవకాశ్ విశ్రామ్
1: చుట్టి అవకాశ్ విశ్రామ్.
0: అబ్ కుచ్ విలోమ్ శబ్ద లిఖేంగే సర్కారి గైర్ సర్కారి.
1: సర్కారి గైర్ సర్కారి.
0: రాత్ దిన్
1: రాత్ దిన్.
0: ఆనా జానా
1: ఆనా జానా.
0: ఆజ్ఞ అవజ్ఞ
1: ఆజ్ఞ అవజ్ఞ.
0: లేనా దేనా
1: లేనా దేనా.
0: అబ్ కుచ్ శబ్దం కే వచన్ బదల్ కర్ లిఖేంగే గోడా గోడే
1: గోడా గోడే.
0: కితాబ్ కితాబేం
1: కితాబ్ కితాబేం.
0: కేలా కేలే
1: కేలా కేలే.
0: లత లతాయేం
1: లత లతాయేం.
0: కలం కలమేం
1: కలం కలమేం.
0: ఇస్ పాఠ మే హమే వచన్ కే బారే మే బతాయా గయా హై. పహలే మై ఏక్ వచన్ ఔర్ బహువచన్ బతాతీ హూ. బాద్ మే దీ గయీ తాలికా కే అనుసార్ వాక్య బనాయేంగే. మై ఏక్ వచన్ హో తో హమ్ బహువచన్ హై. తుమ్ ఏక్ వచన్ హో తో ఆప్ బహువచన్ హై. యహ్ ఏక్ వచన్ హో తో యే బహువచన్ హై. వహ్ ఏక్ వచన్ హో తో వే బహువచన్ హై. మై ఫుట్బాల్ ఖేల్తా హూ ఇస్కా బహువచన రూప్ హై హమ్ ఫుట్బాల్ ఖేల్తే హై. అబ్ తుమ్ బదల్ కర్ లిఖో తుమ్ ఫుట్బాల్ ఖేల్తే హో.
1: ఆప్ ఫుట్బాల్ ఖేల్తే హై.
0: యహ్ ఫుట్బాల్ ఖేల్తా హై.
1: యే ఫుట్బాల్ ఖేల్తే హై.
0: వే ఫుట్బాల్ ఖేల్తే హై.
1: వహ్ ఫుట్బాల్ ఖేల్తా హై.
0: యహా ధ్యాన్ మే రఖనే వాలి బాత్ యహ్ హై కి మై ఆనే పర్ హూ తుమ్ ఆనే పర్ హో యహ్ వహ్ ఆనే పర్ హై లిఖనా హై. ఆప్ హమ్ యే వే ఆనే పర్ యే బహువచన రూప్ హై ఇస్లియే హై పర్ బిందీ లగానా జరూరీ హై. సమ్జే బాష్వంత్
1: జీ అధ్యాపికా జీ.
0: ఆజ్ కా పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఈనాటి హిందీ పాఠం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 రంగస్థలి ఈ శీర్షికన రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముడి పాత్ర. నిర్వహణ శ్రీ బి జాన్బాబు, హార్మోనియం సహకారం శ్రీ పి సురేష్. వినండి రామాంజనేయ యుద్ధం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు.

Ando

నిన్ను క్షమింపగల శక్తిమంతున్న ఆంజనేయ, అది ఏనాటి పురాణము కాని అయ్యది నీ పదవులో అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యం వచ్చి భక్తిభావమునకు నిరస్

బొంబు తలుపునాడు. అసురాలు చేత నిన్ను అల్తాబు గాని.

பிரம்மவை சொன்னாடு அவசராலக்கு అవసరాలకు ఇలా ఏల్పు నైతిగా నీ ఇప్పుడు పంచే.

0: మన స్వయేషమై ఆలోచింపవచ్చునేమో, కానీ ఎవరో కొరగాని వారిని రక్షించడకై ప్రభుండను నాతో నా సంగ్రామ సంసిద్ధుల వైతివి.
1: అనుపమ భక్తుడను నత్తి.

మన మున్న అనుమ మన మున్న మంచి చెడ్డలు.

0: జాతి. దీని యుక్తివాదము కానీ భక్తి మార్గము ఏమాత్రము కాదు. ఈ పాటి న్యాయాన్యాయము మేమెరంగినవి కావు.
1: ధర్మము ధర్మము చెడు, ధర్మము ధర్మము చెడు, విత్తంట విస్వర్గము.

ఇదంతా ఈ ఆశీర్వాద ప్రభావమే కానీ మీ ప్రయోజనము కర్తవ్యం అనుకుంటారా? అంతటి విక్రమార్కులు ఒక్కబోలిని గెలవలేక ఎంత యుష్యమున గతిని పడిగా ప్రాణాంతక బాధలబడి మఖాత్ములు మఖాత్ములు మేలలే ఇక్కడ మా వంకకు వచ్చినట్టు ఫలవంతులు

మీరింతవరకు రంగస్థలి శీర్షికన రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బి జాన్ బాబు, హార్మోనియం సహకారం శ్రీ పి సురేష్. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
1: शाम सुहानी हो,
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.
6: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ముందుగా గుడుంబాశంకర్ చిత్రానికి ఎస్పి చరణ్, హరిణి పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: తదుపరి అనంతపురం 1980 చిత్రం నుండి జేమ్స్ వసంతన్ సంగీత దర్శకత్వంలో బెల్లీరాజ్ దీప పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు వింటున్నారు. తరువాత మీరు వినబోయే పాట ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి షాన్ రమ్య పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: భద్ర చిత్రానికి సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

0: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi arrived at Jakarta in Indonesia today, beginning his high-stakes three-nation Indo-Pacific tour. Upon arrival at the Jakarta airport, Mr. Modi was personally received by Indonesian President Prabowo Subianto. Prime Minister Modi was accorded a grand and enthusiastic welcome from the local Indonesian community and the Indian diaspora, featuring traditional Indian and Indonesian cultural performances. This is Prime Minister Modi's fourth visit to Indonesia and his first bilateral visit since the elevation of India-Indonesia ties to the level of comprehensive strategic partnership in May 2018. During the visit, the Prime Minister will hold bilateral discussions with the Indonesian President and review the progress made in the partnership. The Prime Minister will also travel to cultural and historic city of Yogyakarta, where he will visit the Prambanan Temple Complex. On the second leg of the visit, Mr. Modi will travel to Australia from the 8th to the 10th of this month. Mr. Modi will visit New Zealand on the third and last leg of his three-nation visit. Union Minister of Commerce and Industry Piyush Goyal today said that technology-enabled bilingual management education can help bridge the rural-urban divide and make quality education accessible to talented and needy students, irrespective of the circumstances. He said this while virtually addressing the inauguration of a newly launched course at the Indian Institute of Management, Udaipur, from New Delhi. In Jharkhand, continuous rainfall has affected normal life in Ranchi and several other districts of the state, leading to waterlogging in many urban and rural areas. The India Meteorological Department has issued a yellow alert for 2 days forecasting heavy rain, thunderstorms, lightning and strong winds with speeds of 40 to 50 kilometers per hour in several parts of the state. During the last 24 hours, the highest rainfall of 79.8 millimeters was recorded at Nimdi in Saraikela Kharsawan district, while Ranchi received 37 millimeters of rain. People have been advised to avoid unnecessary travel during adverse weather conditions and to stay in safe locations. The Department of Consumer Affairs has amended the Legal Metrology General Rules 2011 to substantially reduce the requirement of standard weights for the verification of high-capacity weighing instruments by introducing scientific repeatability-based verification approach. Under the revised provisions, the mandatory quantity of standard weights required before substitution with constant loads has been reduced to 50% of the maximum capacity to 20% while maintaining the prescribed standards of verification accuracy and reliability. Union Minister of Road Transport and Highways Nitin Gadkari today chaired a review meeting of the National Highways Logistics Management Limited and assessed the project-level progress of multimodal logistics parks, ropeways, intermodal stations and wayside amenities being developed across the country. During the meeting, Mr. Gadkari also evaluated the key challenges affecting project implementation and directed all concerned stakeholders to resolve bottlenecks on priority and expedite project execution. The appeal by the people of Pakistan-occupied Jammu and Kashmir, POJK, to the Indian government for assistance underscores the depth of the crisis unfolding in the region. Protests have continued across POJK for more than a month. An official said that the nature of the appeal is particularly worrying as people in POJK are seeking medicines and essential food supplies from India. This reflects the gravity of the humanitarian situation in the region. On the instructions of Field Marshal Asim Munir, the Pakistani establishment has blocked the supply of ration and medicines to the region for the past 20 days. Mourners dressed in black flooded Iran's capital Tehran for of funeral processions today honoring the late Supreme Leader Ayatollah Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate lattice work surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: Do ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: లెస్ ప్రీమియం, మోర్ బోనస్, మోస్ట్ సూటబుల్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. ఆర్బీఐ, నథింగ్ బెటర్ దెన్ దిస్.
6: గివ్ యువర్ ఫ్యామిలీ ఎ సెక్యూర్ లైఫ్ విత్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆర్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. కాంటాక్ట్ యువర్ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ టుడే ఆర్ లాగ్ ఆన్ టు indiapost.gov.in.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు అవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్ను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవి పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన 7గురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇంకా గల్లంతైన 6గురు మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
8: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడము, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ షార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి ఆరుగురు గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడానికి మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యకోటా తకేషి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను, గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను

0: ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
1: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు, క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణె ఇండోనేషియా దేశస్య జకార్తాయాం సంప్రాప్తవాన్. కేంద్రీయ గృహ సహకారితా మంత్రి అమిత షాహ అవదత్ యత్ సహకార ఆందోళనం పరిష్కార అంకీకరణ వ్యావసాయిక ప్రబంధనానాం మాధ్యమేన విస్తారస్య నూతనే చరణే ప్రవిశతి. భగవతః జగన్నాథస్య రథయాత్రాయాః అవసరే త్రిశతాధికాని విశేష రేలయానాని ప్రచాలయిష్యంతే ఇతి రేలమంత్రీ అశ్విని వైష్ణవః ప్రావోచత్. భారత ఋతు విభాగేన అద్య గుజరాత్, కొంకణ, గోవా, మధ్యప్రదేశ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ ప్రదేశేషు అతివృష్ట్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం పుర్తగాల దేశః స్పెన్ దేశం రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్యాం క్రీడాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య రాజధాన్యాం జకార్తాయాం సంప్రాప్తవాన్. జకార్తా విమానపత్తనే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రవోవో సుబియాంతో ఇత్యమునా స్వయం ఉపస్థాయ ప్రధానమంత్రిణః భవ్యం స్వాగతం విహితం. తత్ర స్థానీయ సముదాయేన ప్రవాసీ భారతీయైశ్చ పారంపరిక సాంస్కృతిక ప్రస్తుతిభిః సహ తస్య ఉత్సాహపూర్ణం అభినందనం కృతం. అష్టాదశాధికద్విసహస్రతమవర్షాత్ ద్విపక్షీయ సంబంధానాం వ్యాపక రణనీతిక సహయోగస్తరస్య ప్రాప్తేః పరం ప్రధానమంత్రిణః ఇయం ప్రథమా ద్విపక్షీయ యాత్రా అస్తి. శ్రీమోదీ ప్రవాసే రాష్ట్రపతినా ప్రవోవో ఇత్యమునా సాకం ద్విపక్షీయ వార్తాం విధాయ సంబంధానాం సమీక్షాం విధాస్యతి. సహైవ సాంస్కృతిక నగరే యోగ్యాకార్తా స్థితం ఐతిహాసికం ప్రంబానన్ మందిర పరిసరమపి ద్రక్ష్యతి, యత్ర భారత ఇండోనేషియా దేశౌ మిలిత్వా సంరక్షణ కార్యం కరిష్యతః. అత్రావసరే ప్రధానమంత్రి జకార్తా నగరే ప్రవాసీ భారతీయానాం సమూహమపి సంబోధయేత్. ప్రస్థానాత్ పూర్వం ప్రదత్తే స్వకీయ వక్తవ్యే తేన నిగదితం యత్ ప్రవాసోయం భారతస్య యాక్ట్ ఈస్ట్ నీతేః మహాసాగరీయ దృష్టికోణస్య సహైవ ముక్త హింద ప్రశాంత క్షేత్రస్య చ లక్ష్యం సుదృఢీకరిష్యతి. యాత్రాయాః ద్వితీయే చరణె అష్టదినాంకాత్ దశదినాంకం యావత్ ప్రధానమంత్రి ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రిణః ఆంథనీ అల్బనీజ్ ఇత్యస్య నిమంత్రణం స్వీకృత్య మెల్బర్న్ నగరే గమిష్యతి, యత్ర సః రక్షా సురక్షా వ్యాపార నివేశ ఉచ్చ ప్రవిధి క్షేత్రేషు విస్తృత చర్చాం విధాస్యతి. సహైవ తృతీయ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖర సమ్మేళనే భాగం భజిష్యతి. అంతిమే చరణే జులై మాసస్య దశ ఏకాదశ దినాంకయోః సహ న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణః క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యస్య ఆవాహనే ఆక్లాండ్ నగరం ప్రాప్స్యతి. విగత చత్వారింశత్ వర్షేషు కస్యచిత్ భారతీయ ప్రధానమంత్రిణః ఇయం ప్రథమా న్యూజిలాండ్ యాత్రా వర్తతే, యత్ర ఆర్థిక వ్యాపారిక సహయోగం వర్ధయితుం మంత్రణా భవిష్యతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య ఆధ్యాత్మిక గురుం పవిత్రం పరమం దలాయిలామావర్యం తస్య ఏకనవతితమే జన్మదినే శుభాశయాః ప్రేషితాః. సామాజికాంతర్జాలీయ పటలే లిఖితే సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తస్య శాంతేః సౌహార్దస్య చ సందేశః సంపూర్ణే విశ్వస్మిన్ జనానాం కృతే మార్గదర్శక శక్తిత్వేన విద్యతే. ప్రధానమంత్రి అవదత్ యత్ దలైలామావర్యస్య నైతికం ఆధ్యాత్మికం చ జీవనం వైశ్విక కళ్యాణార్థం తస్య ప్రతిబద్ధతాం ప్రదర్శయతి. అత్రావసరే సః దలైలామావర్యస్య దీర్ఘం స్వాస్థ్యం చ జీవనం ప్రార్థయత్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ గృహ సహకారితా మంత్రి అమిత షాహ అద్య అవదత్ యత్ సహకార ఆందోళనం పరిష్కారస్య అంకీకరణస్య వ్యావసాయిక ప్రబంధనస్య చ మాధ్యమేన విస్తారస్య నూతనే చరణే ప్రవిశతి. సహకారితా మంత్రాలయస్య పంచమం స్థాపనా దివసం సంబోధయన్ శ్రీ షాహ అవదత్ ప్రత్యేకస్మిన్ క్షేత్రే పంచసు ఉత్తమ ప్రదర్శన సహకార సంస్థానాం పరిచయం కర్తుం శ్రేణి సంరచనా ఘోషితాస్తి. గృహమంత్రి శ్రీ షాహ సహకారితా మంత్రాలయస్య ప్రశంసాం అకరోత్ యత్ విగత పంచవర్షాణి యావత్ సహకారస్య మాధ్యమేన సమృద్ధేః మంత్రస్య అనుసరణం కృత్వా కోటిశః జనానాం జీవనం పరివర్తితమస్తి.
8: हमने कृषि ऋण डेयरी उर्वरक वितरण और ग्रामीण सेवाएं ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है. भंडारण उत्पादन एक्सपोर्ट जैविक उत्पादन परंपरागत बीजों का उत्पादन ज्यादा उत्पादन देने वाले बीजों का

0: में किया है।
1: रेलमंत्री अश्विनी वैष्णव प्रावोचत् यत् अस्मिन् वर्षे भगवतः जगन्नाथस्य रथयात्रायाः अवसरे त्रिशताधिकानि विशेष रेलयानानि प्रचालयिष्यन्ते। एतानि यानानि नियमितरूपेण प्रचलद्भ्यः अष्टशताधिकेभ्यः रेलयानेभ्यः अतिरिच्य भविष्यन्ति, येन यात्रिणां गतागतं सौकर्यमयं स्यात्। अद्य नवदिल्ल्यां संवाददातृभिः सह सम्भाषमाणः श्रीवैष्णवः प्रोदीरितवान् यत् रथयात्रायाः सुचारुसञ्चालनं सुरक्षितप्रबन्धनं च सुनिश्चेतुं सः अद्यैव रेलविभागीयसिद्धतायाः उच्चस्तरीयां समीक्षां विधास्यति।
2: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी।
1: निर्वाचनायोगेन पश्चिम बंगाल राज्यस्य राज्यसभायाः त्रिषु आसनेषु उपनिर्वाचनस्य घोषणा कृता अस्ति। राज्यसभायाः सदस्यानां सुखेन्दु शेखर रे, सुष्मिता देवः, प्रकाश चिक बड़ाईकः इत्येतेषां त्यागपत्रस्यानन्तरं स्थानानि रिक्तानि आसन्। निर्वाचनस्य संचेतना श्वः प्रकाशिता भविष्यति। नामांकनस्य अन्तिमा तिथिः जुलाई मासस्य 14 दिनांकं यावत् अस्ति। जुलाई मासस्य 15 दिनांके नामांकनानां परीक्षणं भविष्यति। एतेषां आसनानां कृते जुलाई मासस्य 24 दिनांके मतदानं भविष्यति, तस्मिन्नेव दिने मतानां गणनापि भविष्यति। महाराष्ट्रस्य विशालः भागः प्रावृतवृष्ट्या निरन्तरं प्रभावितः अस्ति, यत्र मुम्बई कोंकण प्रदेशयोः च व्यापकरूपेण जलाप्लवनं, भूस्खलनं, भवनानां पतनं, मार्गेषु रेलविमानयानेषु च महती बाधा दृश्यते। सम्पूर्णे राज्ये आदिवसं यावत् प्रचण्डवृष्ट्याः अनुवर्तनेन अधिकारिणः सजगतायां तिष्ठन्ति। अधिकारिणः नागरिकान् अनावश्यकीं यात्रां परिहर्तुं प्रार्थयन्ति। मुख्यमंत्री देवेन्द्र फडणवीसः SDRF इत्यस्य स्थितिं समीक्षितवान्। सर्वेभ्यः अधिकारिभ्यः शीघ्रं समन्वितकार्याचरणाय निर्देशोऽपि प्रदत्तवान्। प्रचण्डवृष्ट्या सम्पूर्णे कोङ्कणप्रदेशे बह्व्यः भूस्खलनानि अपि अभवन्, येन मुंबई गोवा राष्ट्रीय राजमार्गे यातायातः प्रभावितः। अत्रान्तरे भारत ऋतु विभागेन अद्य गुजरात, कोंकण, गोवा, मध्यप्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ प्रदेशेषु अत्यधिक वृष्ट्या सह केषुचित् स्थानेषु अत्यधिक अतिवृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। उत्तरी अरब सागरस्य केषुचित् भागेषु गुजरात राज्ये, हरियाणा पंजाब राज्ययोः शेष भागेषु, राजस्थानस्य केषुचित् भागेषु च अग्रिमेषु त्रिषु दिनेषु नैऋत्य प्रावृत चक्रस्य अग्रे गन्तुं परिस्थितिः अनुकूलास्ति इति विभागेनोक्तम्। गतरात्रौ विम्बल्डन टेनिस क्रीडायां सर्बिया देशस्य नोवाक जोकोविच इत्यसौ रूस देशस्य रोमन सफ्यूलिन इत्येतं पराजित्य पुरुष एकल स्पर्धायाः प्रागुपान्त्यचक्रीय क्रीडायां प्रविष्टवान्। अग्रिमायां प्रागुपान्त्यचक्रीय क्रीडायां जोकोविच इत्येषः फेलिक्स ऑगर अलियासिमे इत्यनेन, एलेजान्द्रे डेविडोविच फोकिना इत्यनेन सह सम्मुखी भूयात्। फीफा विश्वकप क्रीडायां पुर्तगालदेशः स्पेनदेशं राउंड ऑफ 16 इत्यस्यां क्रीडायां सम्मुखीकरिष्यति। अद्य मेक्सिको नगरस्य एजटेका क्रीडांगणे मेक्सिको देशस्य विरुद्धं नाटकीयतया 3-2 इत्यंकैः विजयं प्राप्य इंग्लैंडदेशः फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रीय द्वन्द्वे प्रविष्टवान् इति वार्ताः।
3: आकाशवाणी एफएम रेनबो 102.2। పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్
6: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత, రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: బిఐఎస్ నమ్మక.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో చిరుధాన్యాలలో విరువ ఆధారిత ఉత్పత్తులు, జీవనోపాధుల అభివృద్ధి ఈ అంశం గురించి డాక్టర్ దీప గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
9: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్.

0: పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే పేదవారి ఆహారంగా చెప్పుకునే చిరుధాన్యాల్ని నేడు ఆరోగ్యం కోసం అందరూ వాడుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలని గనక ఆహారంగా తీసుకున్నట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ చిరుధాన్యాల యొక్క ఆవశ్యకత ఏంటి, వాటి వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, అలాగే ఈ చిరుధాన్యాలతో చేసినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులతో జీవనోపాధిని ఎలా పొందొచ్చు, ఈ విషయాలన్నీ మనకి తెలియజేయడానికి డాక్టర్ ఎం దీప గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వీరు లాంఫామ్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో హోమ్ సైన్స్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. దీప గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే చిరుధాన్యాల యొక్క సాగు విస్తీర్ణం కూడా చాలా ఎక్కువ అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారండి రైతు సోదరులందరూ కూడా. అసలు ఈ చిరుధాన్యాల యొక్క ఆవశ్యకత ఏంటంటారు?
1: చిరుధాన్యాలు అనేది మనకు ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి మన ఆహార శైలిలో అంటే ఆహార పదార్థాల్లో తీసుకునేటువంటి ఒక పోషకాహారం ఇది కూడా. కాకపోతే ఈ మధ్య కాలంలో మోడర్న్ అయ్యే కొద్దీ మనం ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే బయట దొరికేటువంటి మనకు చిప్స్, స్నాక్స్, మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు చాలా ఎక్కువైపోయి వీటిని ఎక్కువగా డామినేట్ చేసేసి, కాబట్టి చిరుధాన్యాలతో తీసుకునేటువంటి ఆహారం ఏంటంటే పేదవాళ్ళ ఆహారం అనేది ఒక నానుడి అప్పటి నుంచి. సో దీనికి ఎక్కువ మొగ్గు చూపించారు. కానీ తర్వాత కాలంలో మనకు ఎక్కువగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోవిడ్ తర్వాత ఈ ఆహారం చాలా ముఖ్యమైనది, అందులో ఆరోగ్యమే మహాభాగ్యం అనేది చాలా వరకు అర్థమైపోయింది అందరికీ. కాబట్టి మనం ఎంతవరకు తీసుకున్నా కూడా అది నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ అది నాణ్యమైన ఆహారం తీసుకున్నట్లయితే మనకు రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది అనేది అవగాహనతో అప్పుడు ఈ చిరుధాన్యాలు అనేది మనకు 2018 కంటే కూడా మనం అవేర్నెస్ అవగాహన అనేది మనకు వస్తూ ఉంది. బట్ కోవిడ్ తర్వాత ఇంకా చాలా వరకు
0: పెరిగింది,
1: చాలా వరకు పెరిగింది. సో ఎందుకు అంటే మనము ఆహార భద్రతని మనము అచీవ్ చేయగలిగాం, ఆహార భద్రతని మనం రీచ్ అవ్వగలిగాం. మనకు చాలా వరకు భారతదేశ భద్రత లేకపోవడం వల్ల ఎక్కువ ఆకలి చావులు కనిపించేటివి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ అనేది అంటే మనకు పోషకాహార భద్రత అనేది లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకోసం అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషకాలు చాలా వరకు చాలా తక్కువగా ఉన్నాయి, ఉన్నటువంటి మోతాదు కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వాటికి ఏంటి కారణం అంటే ఒకటి మనం పండించే నేలలు కావచ్చు, లేదంటే మనం వంట చేసేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు కావచ్చు, లేదా మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషకాలు ఉన్నటువంటి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, అలా చాలా రకాలుగా కారణాలు ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి పోషకాలు అన్నీ కూడా మనకు సమృద్ధిగా ఉన్నటువంటి ఆహార ధాన్యాలు ఏవి అంటే చిరుధాన్యాలు. మిగతా ధాన్యాలు కూడా ఉన్నాయి పోషకాలు అనేటివి, కాకపోతే అది ఏమవుతుంది వాటిని అంతా మనం ప్రాసెస్ శుద్ధి చేయడంలో అదే ఆ ప్రక్రియలు పోషకాలన్నీ నష్టపోతున్నాం.
0: అవును.
1: కానీ చిరుధాన్యాల్లో మనకు ఆ ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం జొన్నలు తీసుకున్నా, రాగులు తీసుకున్నా డైరెక్ట్గా మనం పట్టించేస్తాం, పిండిగా పిండి ఆడిచ్చేసి మనం వాడుకుంటాం. కానీ అదే మనం బియ్యం తీసుకుంటే బియ్యం కానీ గోధుమలు కానీ వీటిని కొంతవరకు గోధుమలు కూడా పట్టిస్తాము, బట్ బియ్యం తీసుకున్నట్లయితే దాంట్లో మనం చాలా వరకు శుద్ధి చేస్తాం, ప్రాసెస్ చేస్తాం. సో ఈ ప్రక్రియలో ఏంటంటే చాలా వరకు న్యూట్రియంట్స్ పోషకాలు అనేది నష్టపోతాం, విటమిన్ బి అనేది చాలా వరకు నష్టపోతున్నాం. ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా మహిళలు కానీ చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే విటమిన్ డి బి డెఫిషియన్సీ ఎక్కువగా ఈ లోపాలు అనేది కనిపిస్తుంది, తర్వాత విటమిన్ ఏ లోపాలు కనిపిస్తుంది, ఈ పోషకాహార లోపాలు అనేది చిన్నపిల్లలు చాలా ఎక్కువగా ఉంది, రక్తహీనతతో పాటు ఇలాంటి ఇవన్నీ లోపాలు కనిపిస్తున్నాయి. సో ఇవి సరిదిద్దాలంటే ఖచ్చితంగా మనం ఈ చిరుధాన్యాల్లో మనకి ఇవి న్యూట్రిడెంట్స్ అంటాం, అంటే పోషకాలన్నిది చిరుధాన్యాలు అనేది పోషకాలనిది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మనం పోషకాలు చూసుకున్నట్లయితే శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, తర్వాత ప్రోటీన్స్ మాంసకృతులు ఉన్నాయి, కాల్షియము, విటమిన్స్, మినరల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. వీటితో పాటు పీచు పదార్థం అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. సో ఇవి మనం ప్రాసెస్ చేసినా కూడా కొంతవరకే మనకు న్యూట్రియంట్స్ పోషకాలు అనేది నష్టపోతాం, ఎక్కువగా నష్టపోము. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ చిరుధాన్యాలు అనేది తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో విశిష్టత ఏంటంటే పంట పండించడానికి కూడా ఎక్కువగా ఎరువులు కానీ మందులు కానీ అంత అవసరం పడవు, కొద్దిపాటి మనకు వర్షాలతో పంట బాగా వచ్చేస్తుంది. సో కేర్ అనేది
0: పెట్టుబడి
1: కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ చిరుధాన్యాలతో మనకు రైతులు కానీ ఎవరైనా పండించినట్లయితే పెట్టుబడి తక్కువగా ఉంటుంది, పంట చేతికి వస్తుంది, ప్లస్ ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు వీటిని. ఒకటి వాటిలో ఉన్నటువంటి తేమ శాతం మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే 10% కంటే తక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ తరుణంలో మనం అందరికీ చిరుధాన్యాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి, ఇది చాలా మంచిదనేది అందరికీ చాలా వరకు అర్థమైపోతుంది.
0: ఇది చాలా మంచిదని చెప్తున్నారు కదండి, అసలు ఈ చిరుధాన్యాల వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు?
1: చిరుధాన్యాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఎక్కువగా కనపడేది మార్కెట్లో రాగులు ఎక్కువగా కనపడతాయి, జొన్నలు ఎక్కువగా కనపడతాయి, కొర్రలు ఎక్కువగా కనపడతాయి, అలాగే సామలు. మిగతావి అరికలు, వరిగా ఇవన్నీ చాలా అంటే కనిపిస్తాయి కానీ, బట్ ఎక్కువగా మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ మనకు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. సో మనము వీటిలో రక్తహీనత కానీ విటమిన్ B12 డెఫిషియన్సీ లోపాలు సరిదిద్దుకోవాలంటే మనకు ఎక్కువగా ఈ రాగిలో మనము కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో మనకు చిన్నపిల్లలు ఎక్కువగా పోషకార లోపం, ఎలాంటి పోషకార లోపాలు కనిపిస్తాయంటే ఎత్తు సరిగా పెరగకపోవడం, బరువు సరిగా లేకపోవడము, లేదా కంటి చూపు కొంచెం 5 ఏళ్ళు పిల్లలు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న పిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలో చూసుకున్నట్లయితే రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో కనీసం 3 కన్నా రక్తహీనత సమస్య ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో చూసుకుంటే 10 మందిలో కనీసం 2-3 బరువు తక్కువగా ఉంటారు. అలాగే విటమిన్ బి డెఫిషియన్సీ మధ్య కాలంలో 46-46.6% కంటే కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఎందుకోసం వస్తున్నాయంటే మనం ఈ ప్రాసెస్ చేసినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో రాగిలో ఇప్పుడు కాల్షియం ఉంది, రోజు 1 గ్లాస్ రాగి జావ తాగినట్లయితే కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం మనకు ఎక్కువగా మనకు బోన్స్ అంటే ఎముకలు బాగా బలంగా తయారు కావడానికి, అలాగే పెరుగుదలకు కూడా దోహదపడడానికి కాల్షియం ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో మనకు ఇవి చౌకగా లభిస్తాయి చిరుధాన్యాలు అనేది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూడా మనం సులభంగా చేసుకోవచ్చు రాగి జావ అనేది. దాంతోపాటు కొంచెం మనం బెల్లం కానీ పిల్లలు ఇష్టపడే విధంగా చక్కెర కానీ లేదా కొంచెం ఉప్పు కానీ కలిపి వాళ్ళకి ఇచ్చినట్లయితే కాల్షియం వాళ్ళకి కావాల్సినటువంటి కాల్షియం అందుబాటులో ఉంటుంది. సో అలాగే మనకు సజ్జలు తీసుకుంటే సజ్జల్లో కానీ కొర్రల్లో కానీ ఇనుము, ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ చాలా సమృద్ధిగా ఉంటుంది. అసలు సజ్జలతో కూడా మనం వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు, కూరలతో కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు కొంత వీటికి ఎక్కువ కలర్ ఉన్న చిరుధాన్యాలు, కొన్ని చిరుధాన్యాలు చూస్తే మనకు డార్క్ అంటే నలుపు రంగులో కొంచెం బ్రౌన్ కలర్లో అలా కనిపిస్తుంది, అలాంటి కొన్ని చిరుధాన్యాల్లో మనం చూస్తే విటమిన్ ఏ కంటెంట్ కూడా ఉంటుంది వాటిలో. సో మనకు ఈ కంటి చూపు సమస్యలు నివారించడానికి కూడా మనకు ఇవి పనికొస్తాయి. జొన్నల్లో వచ్చేసి మనకు ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ మనకు బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కువగా బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాస్తుంటారు, దానికంటే కూడా మనము మనం తీసుకునేటువంటి ఇలాంటి మనం చిరుధాన్యాలు కొంచెం అంటే మొత్తంగా అవే తీసుకోవాలని కాదు, మనం తీసుకున్న రోజువారీ తీసుకున్న ఆహారంలో కొంత భాగం చిరుధాన్యాలు మనం చేర్చినట్లయితే మనకి ఈ పోషకార సమస్యలు అనేది దూరం పెట్టవచ్చు. అయితే మా అలాగే మరి రాగి జొన్నలు సజ్జల్లో మనకు ఈ కాల్షియం కానీ విటమిన్ బి కానీ తర్వాత మిగతా మినరల్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్ అంటాం, పీచు పదార్థం. పీచు పదార్థం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారము నెమ్మదిగా డైజెషన్ నెమ్మదిగా జీర్ణం కావడానికి పీచు పదార్థం దోహదపడుతుంది. సో అలాగే దీంతో పాటు ఏంటంటే అది మనకు నీళ్ళని కూడా కెపాసిటీ బాగా నీళ్ళు కూడా మనం తాగిన వాటర్ కూడా ఎక్కువగా పీల్చుకొని షుగర్స్ చక్కెరని నెమ్మదిగా రక్తంలో వదిలేటువంటి గుణం ఉంటుంది చిరుధాన్యం ఆ పీచు పదార్థం. సో మిగతా మనకు ఆహార ధాన్యాలతో చూసుకుంటే ఎప్పుడైనా మనకు ఇది చాలా మంచి ఆహార క్వాలిటీ ఆహార ధాన్యాలు అంటే దాంట్లో ఉన్నటువంటి పీచు పదార్థము ప్లస్ మనకు పిండి పదార్థాలు వాటి యొక్క నిష్పత్తిని చూస్తాం. సో ఈ నిష్పత్తి 10 కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఆహార ధాన్యాల్లో చిరుధాన్యం 5:5 ఇట్లా ఉంటుంది. సో ఇది చిరుధాన్యాలు అనేది ఒకటి నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా నాణ్యమైన ఆహారం, అంటే అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. సో ఈ మధ్యకాలం మనం తీసుకునే ఆహారంలో ఇది కూడా ఒక భాగంగా చేర్చుకున్నట్టయితే చాలా వరకు ఈ సమస్యలన్నీ మనకు దూరం అయిపోతాయి.
0: అన్ని వయసుల వాళ్ళు మరి చిరుధాన్యాలను తీసుకొచ్చండి, అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, మధ్య వయసు వారు ఎవరైతే తీసుకున్నా అంటే అరుగుతుంది అరగదునా అలాంటివి
1: అలాంటిది ఏమి ఉండదు, అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు వయసు పైబడిన వాళ్ళ వరకు తీసుకోవచ్చు. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు కానీ 35-40 దాటిన తర్వాత ఈ మధ్య కాలంలో మనకు డయాబెటీస్ మధుమేహం వ్యాధి తర్వాత గుండె జబ్బులు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. సో వీటిలో ఏంటంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే చిరుధాన్యాల్లో మనకు మధుమేహం కానీ గుండె జబ్బులు కానీ నివారించడానికి క్యాన్సర్స్ ముఖ్యంగా క్యాన్సర్స్ రాకుండా మనకు నివారించడానికి చిరుధాన్యాలు చాలా దోహదపడుతుంటుంది. ఇంకా ఏ వయసులో వాళ్ళు కూడా మనం వాడచ్చు వాళ్ళకి అనుకూలంగా. కాకపోతే మనకేంటంటే చిన్నపిల్లలకైతే మనం కొంచెం మెత్తటి ఆహారం అంటే సులువుగా
0: మింగగలిగడానికి
1: అలాంటి ఆహారం ఇస్తుంటాము. తర్వాత మధ్య వయసులో వాళ్ళకైతే మనం ఎలాంటి ఐటమ్స్ అయినా ఆహార విలువ ఆధారిత పదార్థాలు ఏవైనా సరే తీసుకోవచ్చు. మధుమేహం వీళ్ళకి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకైతే

0: కొంచెం ఉడికించిన ఆహారం, కొంచెం ఉప్పు కారం తక్కువ చేసి చిరుధాన్యాలతో చేసినటువంటి ఆహారం తీసుకోమని చెప్తుంటాం. కాకపోతే ఇది జీర్ణం కాదు, అరుగుదల సరికాదు అనేది అనేటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి
1: కనుక వాళ్ళు తీసుకోగలిగితే ఆ రకంగా
0: తీసుకోవచ్చు.
1: మరి చిరుధాన్యాలతో ఏమన్నా ఉపాధి మార్గంగా ఎవరన్నా గ్రామీణ ప్రాంత స్త్రీలు కానీ అక్కడ యువత కానీ ఉపాధి మార్గంగా ఏదన్నా చేసుకోవాలంటే కనుక ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటారా? వీటి ద్వారా ఉపాధి లభిస్తుందంటారా?
0: చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. మనము ఎలాగైతే మనం బియ్యంతో గోధుమలతో ఆహార పదార్థాలు తయారు చేసుకుంటామో అలాగే అన్ని పదార్థాలు కూడా మనం చిరుధాన్యాలతో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇదేంటంటే గ్లూటెన్ ఫ్రీ అంటాం. అంటే గోధుమల్లో మనకు గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్, అది వీళ్ళకి అలర్జీ ఉన్న వాళ్ళకి గ్లూటెన్ అలర్జీ అని అంటాము. అలాంటి వాళ్ళకి చిరుధాన్యాలు అనేది చాలా ఉపయోగపడుతుంది, గ్లూటెన్ అనేది ఉండదు. సో మనకు మెయిన్గా ఏంటంటే ఇది గోధుమలు కానీ మనకు బియ్యంతో కానీ ఎలాంటి ఆహార పదార్థాలు చేసుకుంటాము సేమ్ అలాంటి ఆహార పదార్థాలు వీళ్ళు చేసుకుని ఉపాధి పొందవచ్చు. ఒకటి ఏంటంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది, ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం. ప్రైమరీ ప్రాసెసింగ్లో ఏంటంటే చిరుధాన్యాలు మనం పంట నుంచి పంట కోత తర్వాత వాటిని అంతా క్లీనింగ్ చేసేసి గ్రేడింగ్ చేసేసి ప్యాకింగ్ చేసి అమ్మడం, ఇదొక ఉపాధి. దానికి తగినటువంటి మిషనరీస్ కూడా ఉంటాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి ఎండిపోయిన పుల్లలు కానీ ఆకులు ఏరువేయడం, ఇసుకర్ లాంటిది ఉంటే మొత్తం జల్లడ ద్వారా తీసేయడం, అలా శుభ్రపరిచేసి ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలామంది మనం చూసినట్లయితే చిరుధాన్యాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే దాంట్లో ఈ గ్రేడింగ్ అనేది సరిగా లేకపోవడం, ఇసుక ఉండడం వల్ల
1: శుభ్రపరచుకోవడం కష్టం
0: అనేసి అంత టైం కేటాయించలేరు కాబట్టి సింపుల్గా మార్కెట్లో దొరికేటువంటి పిండి పదార్థాలకు వెళ్ళిపోతుంటారు. అదే ఈ రకంగా మనం చేసినట్లయితే ఇది కూడా ఒక ఉపాధి అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇడ్లీ రవ కానీ ఉప్మా రవ కానీ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ప్రైమరీ ప్రాసెస్లో. తర్వాత జొన్న పిండి, రాగి పిండి ఇలా రకరకాలుగా, లేకపోతే మల్టిపుల్ గ్రెయిన్ ఆట అంటాం.
1: అంటే అన్ని రకాల
0: పిండి పట్టేయచ్చు. వీటికి ఏంటంటే ప్యాకింగ్ చేసేటప్పుడు మనం ఎయిర్ టైట్ ప్యాకింగ్ అంటాం, అంటే గాలి లేకుండా ప్యాక్ చేసుకోవాలి, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో వాటికి కూడా మనం ప్యాకింగ్ మిషన్స్ ఉంటాయి, ఈ చిన్న చిన్న ప్యాకింగ్ మిషన్స్, తర్వాత పల్వరైజర్ పిండి మర ఇలాంటివి పెట్టుకుంటే ఇది ఒక ఉపాధి అవుతుంది. సెకండరీ ప్రాసెస్ అనే వాటికి మనం ఈ ఫస్ట్ చేసినటువంటి పిండి కానీ రవ్వ కానీ నెక్స్ట్ ఐటమ్ మనం ఏదైతే తయారు చేస్తామో దాన్ని సెకండరీ ప్రాసెసింగ్లో మనం చూస్తాం.
1: అంటే రెడీ టు ఈట్,
0: రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకు ఇంట్లో మనకు బియ్యం పిండితో ఎలాగైతే మనం మురుకులు జంతికలు ఇలా చేసుకుంటామో అది స్నాక్ ఐటమ్. సో వీటితో పాటు స్వీట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ మనం టిఫిన్ ఐటమ్స్ మనకు బియ్యంతో మినుములతో ఎలాగైతే మనం చేసుకుంటామో ఇడ్లీ దోశ ఇలాంటివి అలా చిరుధాన్యాలతో కూడా మనం చేసుకోవచ్చు. రెడీ టు కుక్ అలాంటి మనం పిండి పదార్థాలు కూడా తయారు చేసి ప్యాకెట్ చేసి కూడా అమ్ముకోవచ్చు. రాగి పిండితో ఇడ్లీలు, రాగి దోశలు ఇలాంటి సపరేట్ ప్రపోర్షన్స్ ఉంటాయి వాటికి. సో ఇలా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. తర్వాత ఇంకా బేకరీ ఐటమ్స్ అంటాం, బిస్కెట్స్ కానివ్వండి, దాంట్లో స్వీట్ బిస్కెట్స్, హాట్ బిస్కెట్స్, బన్స్, బేకరీ ఐటమ్స్, మనం బేకరీలో చూసినటువంటి ఐటమ్స్, మైదాతో తయారు చేసినటువంటి ఐటమ్స్
1: మైదా బదులుగా ఈ పిండి
0: వాడుకొని చేసుకోవచ్చు. ఇది బేకరీ ఐటమ్స్. సో దీని తగ్గట్టు ఆ మిషనరీ కూడా మనకు వేరే ఉంటుంది, చిన్న చిన్న మిషనరీ. మనకు చిన్నపాటి అంటే చిన్న కుటీ మనం లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బిస్కెట్స్ మనం చిన్న ఓవెన్ 10,000 కూడా కొనుక్కొని ఒక ప్యాకింగ్ మిషన్ తీసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. అంటే 50,000 కూడా మనం ఒక పెట్టుబడి పెట్టి ఒక చిన్న యూనిట్ రన్ చేసుకోవచ్చు. తర్వాత వీటితో పాటు కొంచెం ఈ మధ్య కాలంలో నావెల్ ఫుడ్స్ అన్ని వస్తున్నాయి. అంటే పిల్లలు ఎక్కువగా మనకు కురుకురే టైప్లో ఎక్స్ట్రూడెడ్ ప్రొడక్ట్స్ అంటాం, కురుకురే టైపు, తర్వాత చిప్స్, ఇంకా వేరే నూడిల్స్, పాస్తా ఇలాంటివి ఉన్నాయి. మనం అక్కడైతే మైదా యూజ్ వాడతారు, మనం ఇక్కడ చిరుధాన్యాలు కేవలం చిరుధాన్యాలతోనే మనం తయారు చేసుకోవచ్చు. సో ఇవి నావెల్ ఫుడ్స్ అంటాం. వీటికి మనకు చిన్న 2,000-5,000 కూడా మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. దాంతో ఏంటంటే ఒక క్యాబినెట్ డ్రైయర్ అంటాం, అది మనం బయట ఆరబెట్టే కంటే ఇంట్లో క్యాబినెట్ డ్రైయర్ పెట్టుకొని దాన్ని మనం మళ్ళీ ప్యాక్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు చిరుధాన్యాల ద్వారా ఉంటుంది. అయితే మనకు మెయిన్గా ఏంటంటే ఉపాధి మనం పెట్టుకునేటప్పుడు ఆహార ధాన్యాలతో ఏదైనా సరే ఉపాధి చేసుకునేటప్పుడు మనకు ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ప్లస్ లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ట్రేడ్ లైసెన్స్ అనేది అవసరం ఉంటుంది. ఆ రెండు తీసుకున్నట్లయితే మనం వీళ్ళు ఆహార ధాన్యాల విలువ ఆధారిత పదార్థాలైనా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు.
1: ఇప్పుడు మరి విలువ ఆధారిత పదార్థాలు చిరుధాన్యాలతో తయారు చేయొచ్చు అని మీరు చెప్తున్నారు కదండి, మార్కెట్లోనేమో మనకి అందుబాటులో చాలా రకాల చిరుతిళ్ళు అనేవి ఉంటాయి, వాటికి వీటికి ఏమన్నా వ్యత్యాసం ఉంటుందంటారా?
0: చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మనకు బయట మార్కెట్లో దొరికేటువంటి ఆహార పదార్థాల్లో వీళ్ళు తక్కువ ధరకి దొరికేటువంటి నూనెలు వాడతారు, అది ఆరోగ్యానికి అంత మంచి.

0: తినడం వల్ల వాళ్ళకి జీర్ణం కావడానికి తర్వాత చాలా టైం పడుతుంది. మనకు దాంట్లో పీచు పదార్థం ఉండదు కాబట్టి కడుపులో జీర్ణ వ్యవస్థలో కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ ఇలా మలబద్ధకం ఇలాంటివి చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటితో పోల్చుకుంటే మనకు చిరుధాన్యాల్లో మనకు చేసినటువంటి ఆహార పదార్థాలు చాలా వరకు పోషకాలు ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకపోతే వీటిలో ఏంటంటే మనకు మెయిన్గా చూసుకోవాల్సింది అవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి ప్లస్ ప్యాకింగ్, వీటిలో కొద్దిపాటి మన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
1: మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయండి?
0: మార్కెటింగ్ అవకాశాలు మెయిన్గా మనము చేసినటువంటి ఆహారం క్వాలిటీని బట్టి ఉంటుంది, ప్లస్ ప్యాకింగ్ చేసి తీసుకునేటువంటి మెటీరియల్ బట్టి ఉంటుంది. మనం చాలా బాగా మన క్వాలిటీ పదార్థాలు మనం తీసుకొని చేసి కూడా ప్యాకింగ్లో మనం పూర్ ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ సరిగా లేకపోతే చాలా వరకు ప్రిఫర్ చేయరు. సో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో ప్యాకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే మనకి ఇక్కడ ప్యాకింగ్ కాస్ట్ కొంచెం ధర ఎక్కువగా పడుతుంది, అయినా పర్లేదు క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తే ప్యాకింగ్ కూడా మనం మెయింటైన్ చేస్తే మార్కెటింగ్ చాలా బాగుంటుందండి. అంటే మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్స్లో లోకల్ మార్కెట్ కంటే కూడా మనం సూపర్ మార్కెట్స్లో ఎంటర్ అయ్యే విధంగా మనం ఉపాధి మనం తయారు చేసుకోగలిగితే మార్కెటింగ్ మాత్రం చాలా బాగుంటుంది.
1: ఇంకా ఈ చిరుధాన్యాలకు సంబంధించి మీ కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమన్నా నిర్వహిస్తుంటారండి?
0: ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనము శిక్షణ కార్యక్రమాలు అనేది కేవీకేలో చిరుధాన్యాలు విలువ ఆధారిత పదార్థాలు నిర్వహిస్తుంటాము. ఎవరైనా ట్రైనింగ్ కావాల్సిస్తే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కేవీకేని సంప్రదిస్తే వాళ్ళు వివరాలు కోసం సంప్రదిస్తే వాళ్ళు వివరాలు అందిస్తారు. ఇది మనకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది, వారం రోజుల శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే 3 రోజుల శిక్షణ కార్యక్రమం అంటే ఏదైనా ఒక ఐటమ్ స్నాక్ ఐటమ్ వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళకి 3 రోజుల శిక్షణ కార్యక్రమం సరిపోతుంది. వీళ్ళకి స్నాక్ ఐటెంతో పాటు బేకరీ ఐటమ్స్ కూడా వీళ్ళు నేర్చుకోవాలంటే వారం రోజుల శిక్షణ కార్యక్రమం కూడా సరిపోతుంది. గ్రామాల్లో కూడా మేము ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ అవగాహన ఎక్కువ కల్పిస్తూ ఉంటాము. అంటే ఉపాధి కోసమే కాకుండా స్వయంగా ఇంట్లో కూడా తయారు చేసుకుని వాళ్ళు తినే విధంగా
1: వాళ్ళ పిల్లలకి వాళ్ళనే
0: చేసి పెట్టుకోవచ్చు.
1: కాబట్టి దీప గారు, ఇప్పుడు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ చిరుధాన్యాలతో అందరూ కూడా ఆలోచించి ఈ చిరుధాన్యాలతో కనుక ఆహార పదార్థాలు తయారు చేసుకుని ఆహారాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అందరూ చాలా బాగుండడానికి అవకాశం ఉంటుందంటారు.
0: అవునండి,
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు చిరుధాన్యాలలో విలువ ఆధారిత ఉత్పత్తులు, జీవనోపాధుల అభివృద్ధి ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
3: పోషకాహార పెరటి తోటలను ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కూరగాయల్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. వీటిని విరివిగా ఉపయోగించడం వల్ల రాగి నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. పెరట్లో కూరగాయలు పండించడం వల్ల సొంత డబ్బులు పెట్టి కూరలు కొనే అవసరం తగ్గుతుంది, దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా పెరట్లోని కూరగాయలు బయట కొన్న కూరగాయల కన్నా ఎక్కువ తాజాగా ఉంటాయి. వీటితో క్రిమిసంహారక మందుల వాడకం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబం వారి ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో కూరగాయలు పండ్లు సంవత్సరం పొడవునా పండించి వాడుకున్నట్లయితే తాజా కూరగాయలతో పాటు మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందటానికి వీలవుతుంది. మన కోసం మనం ఇంట్లోనే కూరగాయలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఈ మధ్య కాలంలో ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఇంటి వెనుక ఉండే పెరడు తోటలకు పనికొస్తుంది. ఎంతమందికి కూరగాయలు కావాలి, వాటిని పెంచేందుకు ఎంత సమయం కేటాయించుకోవాలి అనే విషయాలపై పెరటి తోటల యొక్క పరిమాణం ఆధారపడి ఉంటుంది. పెరటి తోట సాధ్యమైనంత వరకు దీర్ఘచతురస్రాకారంగా ఉండటం మంచిది. పొడవుగా సన్నగా ఉన్న మళ్లల్లో విత్తనాలు వేయటానికి, నార్లు నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక పెరట్లో తోటలను పెంచుకోవటానికి, ముఖ్యంగా ఈ కూరగాయలను పెంచుకోవటానికి ముందుగా భూమిని సిద్ధం చేసుకోవాలి. ఒక పార తీసుకొని 30 నుండి 40 సెంటీమీటర్ లోతుగా భూమిని తవ్వుకోవాలి. రాళ్ళు, పొదలు, ముళ్ళు ఇట్లాంటివి తీసేసుకోవాలి. 100 కిలోల మంచి పొలం నుంచి తెచ్చుకున్నటువంటి సేంద్రియ ఎరువులు లేదా వర్మీ కంపోస్ట్ ఎరువును వేసి మట్టిలో కలపాలి. గట్లు కట్టి అవసరాన్ని బట్టి మధ్యన 40 సెంటీమీటర్ నుండి 65 సెంటీమీటర్ ఎడం ఉండేలా చూసుకోవాలి. ఇక విత్తనాలు చల్లడము, ఈ చెట్లను నాటడం కనుక మనం చూసుకున్నట్లయితే నేరుగా విత్తడం వల్ల వచ్చే బెండ, పందిరి చిక్కుడు, అలసందలు వంటి కూరగాయలు గట్లుగా ఏర్పరిచిన స్థలాల్లో ఒకవైపు 30 సెంటీమీటర్ ఎడంతో విత్తుకోవచ్చు. ఎక్కువ దిగుబడి, ఏడాది పొడవునా నిరంతరం కాయగూరల సరఫరా అయ్యే విధంగా కిచెన్ గార్డెన్

గార్డెన్ను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాది పొడవునా నిరంతరం పెరిగే చెట్లను తోటకు వెనుక భాగంలో పెంచాలి. దీనివల్ల వాటి నీడ మిగిలిన మొక్కలపై పడి వాటికి ఎండ తగలకుండా పోయే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అలాగే మిగిలిన కాయగూర మొక్కలకు కావలసిన పోషకాహారాలను ఇవి లాగేసుకోకుండా కూడా ఉంటుంది. నారుతో పెంచదగ్గ టమోటా, వంకాయ, మిరప వంటి విత్తనాలను ముందుగా నేలలో గీతలు గీసి విత్తుకోవాలి. అలా వేశాక వాటి మీద మట్టి వేసి దాని మీద 250 గ్రాముల వేపపిండిని కలిపితే చీమలు విత్తనాలను తినకుండా ఉంటాయి. నాటిన 4 రోజుల తర్వాత టమోటో, 40 నుంచి 45 రోజులకు వంకాయి, మిరప మొక్కలను తీసి దూరం దూరంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకు మొదట నీటిని పెట్టాలి. ఆ తర్వాత మొక్కలకు మొదట 2 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 4 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు పోయాలి. నేరుగా విత్తడం వల్ల వచ్చే బెండ పందిరి చిక్కుడు, అలసందలు వంటి కూరగాయలను గట్లుగా ఏర్పరిచిన స్థలంలో ఒకవైపు 30 సెంటీమీటర్ల ఎడంలో విత్తుకోవాలి. తోటకూరను నాటే ముందు విత్తనాలకు మట్టిని, అంటే 5 భాగాల మట్టికి 1 భాగం విత్తనాలను కలిపి నేలలో వెదజల్లాల్సి ఉంటుంది. తక్కువ వ్యవధిలో పెరిగే కొత్తిమీర, పాలకూర, పచ్చలి, పుదీనా వంటి మొక్కలను తోటకూర కిరిపక్కల ఇంకా నడకదారిలో వేసుకోవచ్చు. ఈ కూరగాయల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు వర్మీ కంపోస్ట్ బాగా ఉపయోగపడుతుంది. పంటల మీద క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించడానికి ఈ వర్మీ కంపోస్ట్ను రైతులు తప్పనిసరిగా వాడుకోవాలి. వంగ, బెండ, మిర్చి ఇట్లాంటి కూరగాయల మొక్కలకు ఒక్కొక్క దానికి 75 నుండి 100 గ్రాములు వర్మీ కంపోస్ట్ను మొక్క నాటే ముందు వేసి ఆపై మొక్క నాటితే మంచి దిగుబడిని పొందవచ్చు. ఆకుకూరలు పెంచేటప్పుడు చదరపు మీటర్ మడికి 3 కేజీలు చొప్పున వర్మీ కంపోస్ట్ వేసి మొక్కలు నాటుకున్నట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి ఆకుకూరలు తక్కువ కాలంలో పొందటానికి వీలవుతుంది. సస్యరక్షణ కోసం పురుగు మందులను వాడటానికి బదులుగా వేపగింజల ద్రావణాన్ని 5% పిచికారీ చేసుకోవచ్చు. పెరటి తోటలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల పురుగులు, తెగుళ్ల తాకిడిని కొంతవరకు నివారించుకోవచ్చు. శుభ్రం చేయగా వచ్చినటువంటి చెత్త, ఆకుల కొమ్మలు ఇట్లాంటి వాటన్నింటినీ కంపోస్ట్ గుంటలో వేస్తే బాగా కుళ్ళి ఎరువుగా తయారవుతుంది. పెరటి తోటలో పనిచేయటానికి ఉపయోగించే చిన్న చిన్న పనిముట్లను దగ్గర ఉంచుకుంటే పనిచేయటం సులువుగా ఉంటుంది. ఈ పెరటి తోటల వల్ల మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని మన ఇంటి పనులకు ఉపయోగించినటువంటి నీరు వృధా పోనివ్వక పెరటి తోటలకు మళ్లించి కూరగాయలను పండించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. క్రిమిసంహారక మందుల అవశేషాలు లేని మంచి పోషక విలువలు కలిగి ఉన్న రుచికరమైన తాజా కూరగాయలను మన పెరటి తోటల నుండే పొందవచ్చు. ఇంటి దగ్గర మనమే పండించుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఆకుకూరగాయల వినియోగం పెరుగుతుంది. దీనివల్ల రక్తహీనతను అరికట్టుకోవచ్చు. ఇంకా సూక్ష్మ పోషక లోపాలను అధిగమించి మంచి ఆరోగ్యాన్ని పొందటానికి వీలవుతుంది. కూరగాయలను రోజు ఆహారంలో తీసుకోవటం వల్ల అవి మనం తీసుకున్న ఆహారం జీర్ణమవటానికి సహాయపడటమే కాకుండా ఆకలిని కూడా కలుగజేస్తాయి. పెరటి తోటకి ఎండ బాగా తగలాలి. తీగజాతి కూరగాయలను పెంచడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇక నాట్లు వేసే పద్ధతి, నారు పోసే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విత్తన పరిమాణం చిన్నగా ఉండే వంగ, టమోటా, మిరప వంటి పంటల్లో నారును తప్పనిసరిగా వేసుకోవాలి. మిగతా కూరగాయ పంటలైనటువంటి కాకర, బీర, చిక్కుడు ఇట్లాంటి పంటల్లో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. బెండ మునగ వంటి పంటలకి విత్తనాన్ని నేరుగా విత్తుకోవచ్చు. ఇక మొక్కల మధ్య దూరం కనుక మనం చూసుకున్నట్లయితే టమోటా పంటకైతే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల ఎడం పెట్టుకోవాలి. వంగకైతే ఎటు చూసిన 60 సెంటీమీటర్ల ఎడం సరిపోతుంది. బెండకైతే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల ఎడం పెట్టుకోవాలి. బీరకి వరుసల మధ్య 2.5 మీటర్లు, మొక్కల మధ్య 90 సెంటీమీటర్ల ఎడం పెట్టుకోవాలి. కాకరకైతే 2.5 మీటర్ల ఎడం వరుసల మధ్య పెట్టుకోవాలి, మొక్కల మధ్య దూరం 90 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. దోసకైతే 1.5 మీటర్ల ఎడం వరుసల మధ్య పెట్టుకోవాలి, మొక్కల మధ్య దూరం 75 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. ఆనపకైతే వరుసల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 90 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. చిక్కుడుకైతే 2.5 మీటర్ల వరుసల మధ్య, 2 మీటర్ల మొక్కల మధ్య దూరం ఉండాలి. తోటకూరకైతే ఎటు చూసిన 20 సెంటీమీటర్ల ఎడం ఉంటే సరిపోతుంది. గోంగూరకి 30 సెంటీమీటర్ల వరుసల మధ్య, 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరం ఉండాలి. మునగకైతే ఎటు చూసిన 2.5 మీటర్ల ఎడం ఉంటే సరిపోతుంది. బొప్పాయికైతే ఎటు చూసిన 1.8 మీటర్ల ఎడం ఉండేట్లుగా చూసి నాటుకోవాలి. ఈ విధంగా పంటను బట్టి మొక్కల సాంద్రతను పాటించాలి. తీగజాతి కూరగాయలను నారుమడి నుండి ప్రధాన పొలంలోకి మార్చవలసిన అవసరం లేదు. నారు మొక్కలు లేదా విత్తనాలకు ప్రధాన మడుల్లో ఇప్పుడు చెప్పినటువంటి దూరాల్లో వేయటం ద్వారా ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. తీగజాతి కూరగాయలను పందిర్లు వేసి కానీ
తీగల పైకి పగ

0: పెంచడం ద్వారా ఎక్కువ దిగుబడి, మంచి నాణ్యతను పొందవచ్చు. పెరటి తోట పెంపకాన్ని ప్రతి కుటుంబము కూడా చేపట్టుకోవచ్చు. పెరటి తోట పెంపకం వల్ల కూరగాయల ఖర్చును ఆదా చేసుకోవచ్చు. పురుగు మందులు లేని కూరగాయలను పండించి ఇంటి కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పెరటి తోటలు ముఖ్యంగా 3 రకాలుగా పెంచుకోవచ్చు. అందులో పెద్దవి, మధ్యస్థంగా ఉండేవి, చిన్నవి అన్నీ 3 రకాలుగా పెంచుకోవచ్చు. పెద్ద వచ్చేసరికి కనీసం 50 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి కూరగాయలతో పాటు కొన్ని పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. అంటే బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మామిడి ఇట్లాంటి వాటిని ఈ రకం తోటల్లో పెంచుకోవచ్చు. ఇక మధ్యస్థంగా ఉండే పెరటి తోటల విషయానికి వస్తే కనీసం 50 నుండి 200 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. టమాటా, వంగ, మిరప, మెంతులు, కాకర, దోస, బీన్స్, పాలకూర, ముల్లంగి, క్యాబేజీ, గోర్చికుడు ఇట్లాంటి వాటిని ఈ పెరటి తోటల్లో పెంచుకోవచ్చు. ఇంకా చిన్నవి అయితే కనీసం 150 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి భూమిలో వేసుకోవటానికి వీలుగా ఉంటాయి. వీటిల్లో ఆకుకూరలు, ఇంకా 2 రకాల కూరగాయలను పెంచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు వారికి ఉన్నటువంటి స్థలాన్ని బట్టి పెరటి తోట రకాన్ని ఎంపిక చేసుకొని వేసుకోవచ్చు. అయితే రైతులు ఇక్కడ పెరటి తోట పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, తక్కువ విస్తీర్ణంలో పంటను పెంచడం వల్ల ప్రత్యేకంగా అన్ని అంశాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముందుగా నేలను శుభ్రపరిచి పశువుల పెంట వేసి ఆ తర్వాత పాదులు చేసి వర్మీ కంపోస్ట్ వారం రోజుల ముందు కలపాలి. విత్తనాలు లేదా నారు నాటుకోవడం, నాటేటప్పుడు దూరం పాటించడం అవసరమవుతుంది. నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కలుపును తీసేసుకోవాలి. ఎండాకాలంలో 3 రోజులకు 1 నీరు పెట్టుకోవాలి. శీతాకాలంలో అయితే 1 వారం లేదా 2 వారాలకు 1 నీరు పెడితే సరిపోతుంది. టమాటా మడిలో కర్రలు పాతి నిటారుగా పెంచడం వల్ల ఎక్కువ నాణ్యత, ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం గల పండ్లను పొందడానికి వీలవుతుంది. ఎత్తైన మొక్కలు ఉత్తరం వైపు పెంచుకోవటం వల్ల చెట్ల నీడ మిగతా మొక్కల మీద ప్రసరించకుండా చూసుకోవచ్చు. గాలి కూడా తూర్పు నుండి పడమరకి వీయటం వల్ల గాలి, ఎండకి అడ్డు లేకుండా ఉంటుంది. మిరప, టమోటా, వంగ వేసిన చోట పప్పు జాతి అంటే చిక్కుళ్ళు, బఠాని ఇట్లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి పొంది ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరమైనటువంటి కూరలు పండించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొందటానికి కూడా వీలవుతుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: కార్యక్రమాల వివరాలు. 7:15 చిత్రగీతాలు, 7:45 వికసిత భారత్, స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 8:00 కథ మారింది నాటిక వింటారు. రచన శ్రీ తొర్లపాటి బాబ్జీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. 8:15 చిత్రగీతాలు, 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 నుండి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు ఎఫ్ఎం మీటర్లమై వినవచ్చు. 11:15 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వినవచ్చు. కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు

0: 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
2: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
1: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న 1 సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 120వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
3: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
1: 2019లో 370 అధికరణం, 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతువు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయపూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానం

0: లో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబలన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబలన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబలన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రేమ కథ చిత్రానికి రాజేష్, అనురాధ, శ్రీరామ్ పాడిన పాట వింటారు. సంగీతం సందీప్ చౌత, సాహిత్యం సిరివెన్నెల.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. మరికొద్ది క్షణాలు అనగా 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. మరికొద్ది క్షణాల్లో

0: చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వికసిత భారత్ మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించి

0: జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం, కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏ అయితే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదలు చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే

0: ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, ఎట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో, హైడ్రో కానీ లేకపోతే థర్మల్ పవర్ కానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్కి 3.5 నుంచి 4.5 ఎకర వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్కు సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అని కానీ విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40-60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎం శ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకొని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టు.

0: ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం, పీఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడరల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి, ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్యం మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కథ మారింది నాటిక. రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. వినండి కథ మారింది నాటిక.
2: బాగుండావా సత్తే? నానే అప్పల కొండను గుర్తున్నానటే.
3: కూడెట్టినోళ్ళ నెత్తి మీద కుండబోళ్ళించి వెళ్ళే నీలాంటి మొగుణ్ణి నేనంత తేలిగ్గా మరచిపోతా నేటి.
2: బుద్ధి వచ్చినదే, ఇక యారికి వెళ్ళను, నీతోనే ఉంటానే.
3: ఆహా, నిన్ను మళ్ళీ ఎడుకు చేరితే చివరకు ఈ బతుకులు కూడా మాకుండవు. నీ మీద జాలిని నువ్వు వెళ్ళినప్పుడే మేము గోదట్లు బొగ్గేసినాం, ఇక దయసాయి.
2: సత్తే నా మాట ఇరుకవే, తాగుడు మానేసినానే, నన్ను పూర్తిగా మారిపోయానే. సత్తే సత్తే నా మాట ఇనుకోవే.
3: ఇలాంటి సెత్తయాచ్చిన నా కాడ చేస్తే నేను నమ్ముతాను అనుకున్నావేటి. అమ్మాయి సుత్తే నిన్ను బండపుత్రులు తిట్టి తోలెత్తది, ఇసికించక వెళ్ళహే.
2: ముగుడింటి ఎంత సొలగనైపోనాను నీకు. రే సత్తే, నీ కూతురు పెళ్ళప్పుడు దాన్ని బాబు ఏడింటి ఏం చెబుతావు? నువ్వు వదిలేసినాడని చెప్తావా? అలా చెప్తే ఎవడే దాన్ని పెళ్లి చేసుకునేది?
3: నీలాంటి తాగుబోతు మొగుడు నన్ను విడిచి దేశాలు పాలైపోనాడు చెప్పేదానికంటే అసలు నేనంటే తప్పేంటంట?
2: చూస్తానే చూస్తాను, నీ కాలికాడికి వచ్చిన మొగుడిని ఎంత సీపుగా చూస్తున్నావే నువ్వు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా, మళ్ళీ వస్తే మాత్రం ఊరుకోను, అంతే.
3: నీ బెదిరింపులకు నన్ను దాడుతాను అనుకుంటున్నావేటి శాపం.
2: ఏంది అలా కరుతున్నట్టు అరుతుండవు? చూస్తానే నీ ఎంత చూస్తాను.
3: అమ్మయ్యా, వెళ్ళిపోనాడు, ముందుకే సేడే ఉంటే సచ్చవాళ్ళం. ఆ బంగారు త్వరగా రాయే, బేగొచ్చి నీవి కొట్లో కుక్కుంటే నన్ను మార్కెట్కి వెళ్ళి సరుకులు తెత్తా. దాని బాబు వచ్చిన సంగతి బంగారుకి చెప్పకూడదు, చెప్తే అసలు ఎందుకు ఆడుతూ నువ్వు మాట్లాడవని నన్ను నిలదెత్తాది.
4: ఏంటమ్మా అలా కంగారు ఎట్టేస్తావు? అయినా ఇంత పొద్దున్నే సరుకులకు వెళ్ళాలా ఏంటి?
3: నీకేటి తెలుస్తుంది నా బాధ. ఇప్పుడు రూపాయి దాస్తే గానీ నీకు పెళ్లి చేయడానికి ఈలుండదు కందా. నీకు ఆ మూడు ముళ్ళు ఏయించి తోలెత్తేనే కానీ నా భారం తీరదు. మనమా మగ దిక్కులేని ఆడుకూతులు, ఏదో మన మంచితనంతో ఈ షాపు సక్కంగా సాగుతోంది. అందమైన ఆడుకూతురు ఈ కొట్టో కోకుంటే కొన్ని కోతులు చుట్టూ చేరి ఈకిలిస్తాయి, అప్పుడు మనం అట్టు తోళ్ళాక సావాల. అందుకే మనం భద్రంగా ఉండాలి తల్లి.
4: ఏమిటమ్మా పొద్దున్న

0: ఈ క్లాసు నాకు
1: నీ కలాసుగానే ఉంటుంది, మన సుమ్మా చెడ్డది, అలిసితే కొత్త కొత్త కథలు బుర్రలోకి నెట్టేస్తుంది. అర్థమైందా?
0: అర్థమైంది కానీ ఇక నువ్వు వెళ్ళి తొందరగారా.
1: కొట్టుకు సరుకులకు వచ్చే వాళ్ళతో అతిగా మాట్లాడమాక, జాగ్రత్తగా ఉండో. వత్తా,
0: నన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆ శ్రీధర్ సంగతి త్వరలో అమ్మకు చెప్పాల్సిందే. ఇంతకీ ఆ శ్రీధర్ ప్రేమని ఎంతవరకు నమ్మాలో తెలియటం లేదు, ఆలోచించాలి.
2: హలో బంగారి.
0: శ్రీధర్, ఎంతసేపైంది వచ్చి?
2: జస్ట్ ఇప్పుడే. కానీ నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు, ఎదురుగా ఉన్నా కనబడడం లేదు.
0: ఏం లేదు,
2: నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీ అంగీకారమే ఆలస్యం అవుతుంది.
0: మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు నాకు తెలుసు, కానీ నాకే అది దురాశ అవుతోందని, మిమ్మల్ని చేసుకునే అర్హత నాకు లేదని అనిపిస్తోంది, అందుకే ఆలోచిస్తున్నాను.
2: ఇక ఇలాంటి ఆలోచనలు అనవసరం. నువ్వు ఎస్ అంటే మీ అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడతాను.
0: నిజంగా మాట్లాడతారా? ఎప్పుడు?
2: త్వరలోనే. నేను మాటిచ్చానంటే తప్పనే తప్పను, కానీ చిన్న కండిషన్.
0: ఏమిటది?
2: నేను పూర్తిగా శాకాహారిని, నీకు తెలుసు కదా.
0: కానీ నేను మాంసాహారిని కదా, చికెన్ కర్రీ రొయ్యల వేపుడు అంటే నాకు చాలా ఇష్టం, వారానికి 3 రోజులైనా తినకపోతే ఉండలేను.
2: అందుకే కండిషన్ అని అంటున్నాను, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ప్యూర్ శాకాహారిగా మారిపోవాలి.
0: అమ్మో, నా వల్ల కానే కాదు, మానడం చాలా కష్టం.
2: నాకు మాంసం తినేవాళ్ళన్నా తినాలన్నా ఎలర్జీ. నిన్ను పెళ్లి చేసుకుంటానికి నేను సిద్ధపడినప్పుడు కనీసం నా కోసం అలవాటు మానలేవా?
0: సరే, అలాగే మానడానికి ప్రయత్నం చేస్తాను. నా కోసం ఇంత త్యాగం మీరు చేస్తున్నప్పుడు నేను ఏమాత్రం చేయలేనా?
2: థ్యాంక్ యూ బంగారి, థ్యాంక్ యూ.
0: నాకు ఒక చిన్న సందేహం, అడిగితే ఏమనుకోరుగా?
2: ఏమనుకోను, అడుగు.
0: మీరు సొసైటీలో పెద్ద పెద్ద వాళ్లతో తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు మీకు మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా? ఉంటే మాత్రం వెంటనే మానుకోవాలి, నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం. మా నాన్న తాగుడు అలవాటే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. అసలు ఆ మందు వాసనంటేనే నాకు గిట్టదు.
2: చచే, అటువంటి అలవాటు నాకు అస్సలు లేదు, నీ మీదొట్టు.
0: మీది మంచి మనసే కాదు, మీరు మంచి మనిషి కూడా.
2: అదిగో మీ అమ్మ వస్తుంది, తర్వాత కలుస్తాను. వస్తా డియర్.
0: త్వరలో వచ్చి మన పెళ్లి సంగతి మా అమ్మతో మాట్లాడాలి మరి.
2: ఓ అలాగే, టాటా.
0: టాటా.
3: ఎవరికే టాటాలు చెప్తున్నావు, కొంప ముంచే బుద్ధి నీకు వచ్చినాదేటి?
0: అమ్మా, నీకు నిజం చెప్తున్నాను, నేను బ్యాంకులో పనిచేసే శ్రీధర్ గారిని ప్రేమిస్తున్నాను.
3: మతిపోయిందేటి? కొద్దో గొప్ప చదువుకున్నావు కదా, ఈ ప్రేమాదోమ పెద్ద మాయని తెలియదేటి.
0: ఆయన త్వరలోనే నన్ను పెళ్లి చేసుకుంటారు, నీతో మాట్లాడతానన్నారు. ఆయన మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా, ఆయన చాలా మంచివారు, అదృష్టం వెన్నంటి వస్తుంటే కాదనకమ్మా.
3: సరే అమ్మా బంగారి, కాసేపు ఏండి ఉండు, నేను ఈ సరుకులు ఇంట్లో పెట్టి వస్తాను, నువ్వు వెళ్దు గాని.
0: అలాగేనమ్మా.
4: బంగారి, బంగారి, నానే అయ్యనే, నీ అయ్యనే.
0: ఎందుకొచ్చా? వెళ్ళి కణించి
4: వెళ్తా, కానీ నీకు మాట చెప్పిపోదా అని వచ్చానే.
0: అవసరం లేదు, వెళ్ళి ముందు కణించి.
4: బంగారి, నిన్ను ప్రేమించే ఆవేశం నా పిండినే, నేను నీ అయ్యనైనా ఆయనకు తెలియదు. పలానా కిల్లిబడ్డి సత్యమ్మ కూతుర్ని ప్రేమించానని నాతో చెప్పేసినాడు.
0: ఆయన నీ ఫ్రెండ్ ఏమిటి? చస్తే నమ్మను.
4: బంగారే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నా ఫ్రెండ్, మందు ఫ్రెండ్. కాకపోతే ఆయన గారు క్లాసు ముందు తాగుతాడు, నేను నాటు ముందు కొడతా, అంతే. కానీ కలిసేది ఒకే చోట, మందు నిసాలు నీ సయం నాకు చెప్పేసినట్లే. కావాలంటే నువ్వే తెలుసుకో. కానీ ఒక్క మాట, ఇన్నాళ్ళు నువ్వు తాగుబోతాయి అంటేనే అసహించుకున్నావు కదా, రేపు ఆయన గారిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావో ఏమో. బంగారి, ఆడు తాగుబోతాడే, ఆడు తాగుబోతాడు.
0: నాన్న చెప్పింది నిజమేనా, లేక నాన్నే మా పెళ్లి చెడగొట్టడానికి నాటకం ఆడుతున్నారా? ఈ విషయం తేల్చుకోవాలి. నాన్న చెప్పింది నిజమైతే ఆ నరకాన్ని నేనే వెతుక్కున్నట్లు అవుతుంది, రేపే శ్రీధర్ గారింటికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను. అవును, వెళ్ళి నిజం తెలుసుకోవడం మంచిది.

0: నువ్వా బంగారు, నన్ను వెతుక్కుంటూ ఎంత అర్జెంటుగా వచ్చావేమిటి?
1: మీరు ఈ స్థితిలో ఉంటారని కలలో కూడా ఊహించలేదు. మేడిపండు చందాన, నీ వ్యక్తిత్వం ఇంత నీచంగా ఉందన్నమాట.
0: తాగుతున్నా అంతే కదా, వ్యక్తిత్వానికి తాగుడికి ఏమిటి సంబంధం? తాగుడు నా ఆలోచనకు సంబంధించింది, వ్యక్తిత్వం నా మనసుకు సంబంధించింది. నా వ్యక్తిత్వం యొక్క ఆశయం మంచిది గనుకనే కట్నం, అంతస్తు, కులం అన్నీ వదులుకుని నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని గ్యారంటీ కూడా ఇచ్చాను. ఇక తాగుడు అంటావా, నీకు అబద్ధం చెప్పినా తర్వాత అయినా మానేద్దాం అనుకున్నాను, కానీ కంట్రోల్ కాలేకపోతున్నానే. దట్ ఈజ్ మై వీక్నెస్. సారీ, వెరీ వెరీ సారీ.
1: ఈ సంగతే మన పెళ్ళైన తర్వాత తెలిస్తే నా గతి ఏమయ్యేది? తండ్రి తాగుపోతూ మొగుడు తాగుపోతని, మా అమ్మలాగే నాకు ఈ గతి పట్టిందని జీవితాంత నరకం అనుభవించేదాన్ని. మా నాన్న మాకు ద్రోహం చేసినా కూతురు జీవితం పాడైపోతుందని మీ గురించి నాకు చెప్పాడు. అబద్ధం చెప్పి మీరు నన్ను మోసగించినా, ఒక నిజం చెప్పి నా కళ్ళు తెరిపించిన మా నాన్నే మీకంటే చాలా నయం.
0: అన్నట్లు నువ్వు ఎన్ని తినడం మానేశావు కదా.
1: మానేశాను. 20 సంవత్సరాల నుండి అలవాటైన నాకిష్టమైన మాంసాహారాన్ని మీకోసం పూర్తిగా మానేశాను. నా బోటిదాన్ని పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడిన మీకోసం నా ఇష్టాన్ని వదిలి కష్టమైన ఆచరిస్తున్నాను. పూర్తి శాఖాహారిగా మారిపోయాను. కానీ మీలా అబద్ధం చెప్పి దొంగగడ్డి తినే అలవాటు మాత్రం నాకు రాలేదు, రాకూడదు కూడా.
0: మందు బాగా తలకెక్కిన టైంలో వచ్చి ఏవేవో చెబుతున్నారు. మన టైం బాగుండలేదు కానీ తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో చెప్పి క్షమించమని అడిగేస్తాను. మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఆ తర్వాత మళ్ళీ తాగుడు జోలికి రానే రాను. నీకోసం పూర్తిగా మానేస్తాను.
1: కేవలం నా కోసం మీరెందుకండి ఈ అలవాటు మానుకోవడం దండగ?
0: మరి నా కోసం నువ్వు శాఖాహారిగా మారిపోయావు కదా.
1: నేను మనిషిని కాబట్టి, నిగ్రహం, నీతి, నమ్మకం ఉన్న అబలను కాబట్టి ఆచరించగలిగాను. ఈ అర్హతలు ఏవీ లేని మీకు ఎలా సాధ్యం చెప్పండి?
0: అంటే నీ దృష్టిలో నేను మనిషినే కానా?
1: కానే కాదు, మీ నిజాయితీ కేవలం బంగారు పూత పూసిన ఇనుము మాత్రమేనని కళ్ళారా చూశాను.
0: నన్ను అపార్థం చేసుకుంటున్నావు బంగారి, నీ బాధ అర్థమైంది. నీ ఘాటైన మాటలతో నా మత్తు దిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు.
1: విషం తాగిన వాణ్ణి చూసి జారిపడి బతికించడానికి చేయి అందించచ్చు, కానీ తనని, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేసే తాగుబోతు చస్తున్నా సహాయం చేయని మనస్తత్వం నాది. ఇక మీ దారి మీది, నా దారి నాది.
0: అంత మాట అనద్దు బంగారి, నేను భరించలేను. నిన్ను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
1: ఇది ప్రేమ కాదు, వ్యామోహం. పెళ్లి మాట ఒట్టి బోటకం. మీకే నిర్మలమైన మనసనేది ఉంటే, మీ ప్రేమలో నిస్వార్థత నిజం ఉన్నట్లయితే ఈ తాగుడు మీకు పెనుభూతల్లా కనిపించేది. బంగారిని మోసం చేయకూడదనే తపన మీ ఆలోచనల్లో ఉండేది.
0: అలా అనకు బంగారి, తాగుడు నా బలహీనత, నీ మీద ప్రేమ వాస్తవం.
1: తాగుడనే బలహీనతను జయించలేని మీకు ప్రేమని ఆరాధించే హక్కు లేదు. మీది నిజమైన ప్రేమే అయితే ఇలాంటి బలహీనతలు మీ దృష్టిలో ఉండవు. నాదండి, నాది నిజమైన ప్రేమ. అందుకే నా బలహీనతను తరిమేశాను. మీరు కోరినట్లు మాంసం తినడం పూర్తిగా మానేశాను. కానీ మీరేనండి నన్ను మోసం చేశారు.
0: అందుకే బంగారి క్షమించమంటున్నాను.
1: అది సాధ్యం కాదు.
0: బంగారి అంతేనా, నన్ను నమ్మలేవా? నేను చెప్పింది నిజం.
1: కన్న కూతురికి మీ గురించి చెప్పిన మా నాన్న నిజాయితీలో నిజం ఉంది. ఎప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నన్ను అనుక్షణం జాగ్రత్తగా ఉండమ్మా అని హెచ్చరించే నా తల్లి మాటల్లో నిజం ఉంది. తమరు బుద్ధిమంతులని చెప్పి నన్ను మోసగించాలని చూసిన మీ ప్రేమలో నిజం లేదు, అవసరం ఉంది, అబద్ధం ఉంది.
0: అయితే మన బంధం?
1: బంధం మంచి బుద్ధులకు బద్దులు కానప్పుడు కొన్ని బంధాలు అనుబంధాలు కావు.
0: నువ్వు రాజీ పడితే ఎందుకు కావు?
1: రాజీనా? ఇది జీవిత సమస్య, కుదరదు.
0: ప్లీజ్ నా మాట విను, నేను కఠిన శిక్ష భరించలేను.
1: ఇది నేను వేసిన శిక్ష కాదు శ్రీధర్, మీ దురలవాటు మీ భవిష్యత్తు మీద వేసిన శిక్ష. దానికి మీరే ఫలితం అనుభవించాలి. వెళ్లే ముందు ఒక మాట, మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మీకున్న ఈ తాగుడు అలవాటును చెప్పి మరీ పెళ్లి చేసుకోండి, లేదా మీలో ఉన్న ఆ తాగుబోతుని చంపి మీరు మీరుగా బ్రతికి అప్పుడు పెళ్లి మార్గం వెతుక్కోండి. వస్తా.
0: ఛ, చచ్చ, ఈ తాగుడుతో నా కథ మారింది. నా కథ మారింది.

0: మీరింతవరకు కథ మారింది నాటిక విన్నారు. రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ, నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వరరెడ్డి.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. చిత్రగీతాలు వింటారు. భరత్ అనే నేను చిత్రం నుండి ఈ పాట వినండి. యాసిన్ నిజా రీటా పాడిన పాట.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: पूरे देश के मेरे युवा साथियों से कहूंगा, डॉक्टर मुखर्जी ने एक भारत के लिए अपना जीवन समर्पित किया. हम सबको श्रेष्ठ भारत के लिए जीना है. हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है. हमें देश को आत्मनिर्भर बनाना है. इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं.
0: శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్నోవర్ ఔర్ ఏబీసీ గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 ప్యాక్స్ యహీ కార్యక్రమ్ మే ఈ ప్యాక్స్ కే రూప్ మే ఘోషిత్ హో గయే హై, జిన్కా పురా కారోబార్ ఎలక్ట్రానిక్ తరికే సే చల్.
0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయీ గయీ. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటీలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంట్ పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేక్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏ ఆకాశవాణి విజయవాడ హై ప్రస్తుత హై హిందీ కార్యక్రమ గజరా. ఆజ్ కే ఇస్ కార్యక్రమ మే హమ్ ఆప్కే లియే లేకర్ ఆయే డాక్టర్ వి యశోధరా కీ వార్తా, షేక్ హుమయున్ భాషా కీ కవితాయే ఔర్ శ్రీమతి కే జయప్రదా రెడ్డి కీ కహానీ భీ సునాయేంగే. ఆయే కార్యక్రమ కా ఆరంభ కర్తే హై డాక్టర్ వి యశోధరా జీ కీ వార్తా. శీర్షక్ హై చంద్రధర్ శర్మ గులేరీ, ఏక్ మహాన్ విద్వాన్ ఔర్ సాహిత్యకార్.
2: హిందీ సాహిత్య కే ఇతిహాస్ మే చంద్రధర శర్మ గులేరీ కా నామ్ అత్యంత సమ్మాన్ ఔర్ గౌరవ్ కే సాథ్ లియా జాతా హై. వే ఏక్ మహాన్ విద్వాన్ ఔర్ సాహిత్యకార్ హై. ఉన్కా నామ్ హిందీ కహానీ కే ఇతిహాస్ మే స్వర్ణాక్షరం మే లిఖా గయా హై. వే కేవల్ ఏక్ శ్రేష్ఠ సాహిత్యకార్ హీ నహీ బల్కి ఇతిహాస్, సంస్కృతి, పురాతత్వ, భాషా విజ్ఞాన్ ఔర్ దర్శన్ కే అద్భుత జ్ఞాతా భీతే. యద్యపి ఉన్కా సాహిత్యక జీవన్ అపేక్షాకృత ఛోటా తా ఔర్ ఉన్కి రచనావం కీ సంఖ్యా భీ అధిక నహీ హై, ఫిర్ భీ ఉన్హోమ్నే హిందీ సాహిత్య కో జో దిశా ప్రదాన్ కీ వహ అమూల్య హై. విశేష రూప్ సే ఉన్కి కహానీ ఉస్నే కహా థా హిందీ కీ సర్వశ్రేష్ఠ కహానీయో మే గినీ జాతీ హై ఔర్ ఆధునిక హిందీ కహానీ కీ ఆధారశిలా మానీ జాతీ హై. ఉన్హోమ్నే భారతీయ జ్ఞాన పరంపర ఔర్ ఆధునిక చింతన్ కే బీచ్ సేతు కా కార్యకీయా. ఉన్కా వ్యక్తిత్వ బహు ఆయామీ థా ఔర్ ఉన్కి విద్వత్తా కా ప్రభావ్ సాహిత్య, ఇతిహాస్ తథా భాషా అధ్యయన కే క్షేత్ర మే స్పష్ట దిఖాయి దేతా హై. చంద్రధర శర్మ గులేరీ కా జన్మ 7 జులై 1883 కో జైపూర్ మే హువా థా. ఉన్కే పరివార్ కా మూల నివాస్ హిమాచల్ ప్రదేశ్ కే కాంగడా క్షేత్ర కే గులేర్ నామక స్థాన్ మే థా, జిస్కే కారణ్ ఉన్కే నామ్ కే సాత్ గులేరీ ఉపనామ పడా. ఉన్కా పరివార్ విద్య ఔర్ సంస్కృత అధ్యయన్ కే లియే ప్రసిద్ధత. ఉన్కే పితా పండిత శివరామ శర్మ సంస్కృతి కే ప్రసిద్ధ విద్వాంతే. ఘర్ కా వాతావరణ్ విద్వత్తా పూర్ణ థా, జిస్కే కారణ్ బచ్పన్ సే హీ గులేరీ కీ రుచి అధ్యయన్ ఔర్ శోధ్ మే వికసిత్ హుయి. వే అత్యంత మేధావీ ఛాత్రతే. బచ్పన్ సే హీ ఉన్హే భాషావో ఇతిహాస్ ఔర్ సంస్కృతి మే గహరీ రుచి థీ. వే కేవల్ సాహిత్య తక్ సీమిత్ నహీ రహే, ఇతిహాస్, పురాతత్వ, ధర్మ, దర్శన్ ఔర్ భాషా విజ్ఞాన్ జేసే విషయం మే భీ ఉన్కి అసాధారణ పకట్ థీ. ఇస్ ప్రకార్ ఉన్హోమ్నే శిక్షా కే క్షేత్ర మే మహత్వపూర్ణ యోగదాన్ దియా. వే బాద్ మే బనారస్ హిందూ విశ్వవిద్యాలయ సే జుడే. ఉన్కి విద్వత్తా కా అందాజా ఇసీ బాత్ సే లగాయా జా సక్తా హై కి వే అపనే సమయ కే ప్రముఖ విద్వానం ఔర్ సాహిత్యకారం మే గినే జాతే థే. గులేరీ కా సాహిత్యక వ్యక్తిత్వ అత్యంత వ్యాపక థా. వే కేవల్ కహానీకార్ హీ నహీ థే బల్కి నిబంధకార్, ఇతిహాస్కార్, భాషావిద్, పురాతత్వవేత్త, సంస్కృతి చింతక్ ఔర్ పత్రకార్ భీతే. ఉనికి లేఖన శైలి మే విద్వత్త ఔర్ సహజతాక అద్భుత సమన్వయం.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ముందుగా ముద్దు మాము ఎలాగు చెలంగెనో, సూర్యకాంతం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి వింటారు.

కార్యక్రమంలో తర్వాత సరస్వతి నమోస్తుతే, సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపూలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణత్రాణ సావేరి రాగం ఆతితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అష్టాక్షరి స్తోత్ర గీతాలు, ఆంజనేయ స్తుతి వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. తర్వాత శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ ఆవశ్యకత, డాక్టర్ ఓలాస్కర్తో పరిచయం. ఆలయ వ్యవస్థ తొలి చారిత్రక యుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం వింటారు. పఠనం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఉదయం 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్ర తరంగిణి. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటారు. ఉదయం 10:00 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. ఉదయం 10:30 వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీలంక దినకర్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 12:40 జీవన లహరి కార్యక్రమంలో జీవించడం ఓ కళ, రిటైర్డ్ పోస్టల్ అధికారిని ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పీ ఆదిసుందరి గారితో పరిచయం వింటారు, పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స, డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారితో పరిచయం, లలిత గీతాలు విశేషాలు వింటారు. 4:30 పత్రలేఖన్, 7వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం, ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 దండమూడి రామ్మోహన్ రావు గారిచే మృదంగ వాద్యం లయ విన్యాసం వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్, ఇందులో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ కొత్తపేట ప్రాథమిక పాఠశాల పిల్లల కదంబ కార్యక్రమం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మంచినీటి చెరువుల్లో పెంచే చేపల్లో వచ్చే వ్యాధులు, డాక్టర్ టి నీరజ గారితో పరిచయం, జానపద గీతం, రైతు స్థాయిలో ట్రైకోగామా గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తి వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 అప్పుడప్పుడు కథానిక వింటారు, రచన డాక్టర్ జడ సుబ్బారావు. 10:00 హరికథ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు. చిటికెడు ఉల్లాసం గంపెడు దుఃఖాన్ని కంటే చాలా విలువైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 26 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై మా ఈ ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.